0: ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులు 90 నుంచి 99% వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వెలిగొండ టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ను ఇప్పటికే 70% వరకు తొలగించామని, నీటి మళ్లింపుకు అవసరమైన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. మరికొందరు నిర్వాసితుల కుటుంబాలకు త్వరలో 900 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ. ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు గల్లా పూర్తి చేయాలని, ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా అధికారులు ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కృష్ణా జలాలు టన్నెల్కు వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేశాం.
0: తెలంగాణ వ్యాప్తంగా 15 ఆగస్టున కోటి మందికి పైగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా తెలంగాణలోని 3,42,00,000 మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోలు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
2: ఉత్తరపాస ఆంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొండ మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపునకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

కార్యక్రమంలో శ్రీ అరయకుడి రామానుజ అయ్యర్ గారి గానం వింటారు. సహకార గానం శ్రీ మధురై ఎన్ కృష్ణన్, వయలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ ఫాల్గాట్ టిఎస్ మణి అయ్యర్. 8:59 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ద్వారా కోరిన పాటలను వినవచ్చు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:45 పాటల పల్లకి కొనసాగింపు ఉంటుంది. 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. 12:10 మధుమంజరి చిత్రగీతాలు ప్రసారం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి బి వాత్సల్య పాడిన లలిత గీతాలు వింటారు. కీబోర్డ్ సహకారం శ్రీ ఎస్వి రామకృష్ణ, తబల శ్రీ ఏ ఆనంద్. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మహిళా శ్రోతలు నచ్చిన పాటలను కోరి వినవచ్చు. 2:00 మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వాతావరణం. 2:31 సైనిక్ మాధురి కార్యక్రమంలో సావన్ అంశంపై శ్రీమతి సరోజిని శ్రీహర్ష వ్యాఖ్యానంతో హిందీ చిత్రగీతాలు వింటారు. సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటారు. 6:00 సమాచార వాణి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి స్వీయ కవితలు హిందీలో వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి కోళ్లలో ప్రధాన ఆరోగ్య సమస్యలు జాగ్రత్తల గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ విజయరాజ్ని గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:00 సంస్కృత ప్రసంగంలో కాళిదాసు మేఘదూతం ప్రాచీన భారతీయ నాగరికతకు సాక్ష్యం డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి ప్రసారం. 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమంలో గిరిమల్లప్ప భజంత్ర షహనాయి వింటారు. ఇవి ఈనాటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ

0: స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పిహెచ్డీ స్కాలర్లతో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. పరిశోధన నూతన ఆవిష్కరణ రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఐఐటి విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉండేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలియజేశారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని, ఇది కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో సంస్థ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
1: In this convocation, 587 PhD, record PhD numbers. Convocation mein humari nayi jo supercomputer hai, Param Pragya, AI-based supercomputer, 250 petaflops, one of the most powerful supercomputers in an academic environment, supported by the National Supercomputing Mission, is going to be launched by our Prime Minister.
0: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా ఐఐటి ఢిల్లీ జాతీయ విద్యా పరిశోధన సహకార నెట్వర్క్ను ప్రారంభించిందని, దీనివల్ల అకాడమిక్ ఎక్స్చేంజ్, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు అవుతాయని ఐఐటి డైరెక్టర్ తెలియజేశారు. అదనంగా 30 దేశాల నుంచి మొత్తం 88 అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరిశోధనలకు మార్గం సుగమం చేస్తున్నాయని కూడా రంగన్ బెనర్జీ చెప్పారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ సాధించి ప్రణాళికాబద్ధమైన కాలం కంటే చాలా ముందే ప్రగతిని ప్రదర్శించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి ఆయన ఈ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా వర్తరించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ అభివృద్ధి తదుపరి దశ రూపుదిద్దుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మన దేశంలో సాంకేతిక ప్రగతి గురించి ప్రస్తావిస్తూ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతున్న ఎంపిక చేసిన దేశాల జాబితాలో మన దేశానికి సముచిత స్థానం లభించిందని వెల్లడించారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో ఎన్యూసీఎఫ్టీసీ, నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుంది. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా బీఎస్ఐ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశానికి హాజరవుతారు. పట్టణ సహకార బ్యాంకుల సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు ఆయన ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను కూడా ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్కు సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. లోక్సభలో నిన్న లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పత్తి అయినా లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి

0: చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్ట్ మూసివేయడం, వీసాలను పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల సంఖ్యను తగ్గించడం వంటి అనేక చర్యలను కూడా మన దేశం తీసుకుందని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు ప్రస్తావించిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు మన అంతర్గత విషయాలని దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రణ విధించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు.
1: While we are coordinated with Ministry of Shipping and local authorities in West Asia in the Gulf region, we continue to call for safe and unimpeded navigation and free flow of commerce through international waterways. We also call upon all parties to refrain from targeting civilian infrastructure and civilians, especially commercial vessels and seafarers.
0: రణధీర్ జైస్వాల్ భారతీయ నౌకలు నావికుల భద్రత రక్షణ విషయంలో భారత్ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో, సముద్ర అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభించిన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ శ్రీలంక దేశాలు విద్యుత్ రంగంలో ద్వైపాక్షిక సహకారంపైన నిన్న ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. మన దేశ ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి ఆ దేశ రేవులు, పౌర విమానయాన, ఇంధన శాఖ మంత్రి అనురా కరుణతిలకే నాయకత్వం వహించారు. ప్రతిపాదిత భారత శ్రీలంక HVDC ఇంటర్ కనెక్షన్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షం హెచ్చరిక కొనసాగుతోంది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూరు, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అస్సాంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 98కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 చేరుకుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం తాజాగా చరోడియా జిల్లాలో ఒక మరణం నమోదైనట్లు తెలుస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ IIT ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఈరోజు ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6

0: ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించారు.

ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ దినోత్సవం, అలాగే చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి జయంతి, ఉలిమిరి రామలింగస్వామి గారి జయంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం పుష్పాంజలి, సమాచార వాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట.

నేటి మాటలో ముందుగా క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ దినోత్సవం. బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటానికి మద్దతుగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, దీక్షలు జరిగాయి. వాటిలో ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఒకటి, అలాగే చాలా ముఖ్యమైనది కూడా. 1942 ఆగస్టు 8 మహాత్మాగాంధీ బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలోని జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో క్విట్ ఇండియా అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంటే భారత్ను విడిచి పొమ్మని. ఈ ఉద్యమం ప్రజలకు డూ ఆర్ డై అనే పిలుపుని ఇచ్చింది. 2వ ప్రపంచ యుద్ధంలో భారత ప్రజల సమ్మతి లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని యుద్ధంలోకి దించడం, స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలోని క్రిప్స్ మిషన్ విఫలం కావడం, బ్రిటిష్ పాలన నుంచి వెంటనే పూర్తి స్వాతంత్ర్యం పొందాలనే భారతీయుల ఆకాంక్ష ఈ ఉద్యమ ప్రారంభానికి ప్రధాన కారణాలు. 1942 ఆగస్టు 8 ఉద్యమం ప్రారంభమైంది. ఆ మర్నాడే అంటే ఆగస్టు 9వ తేదీన మహాత్మాగాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర కాంగ్రెస్ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటంలో చివరి భారీ ప్రజా ఉద్యమంగా నిలిచింది. ఈ ఉద్యమం బ్రిటిష్ పాలనకు తీవ్రమైన సవాలుగా మారింది. చివరకు 1947లో భారత స్వాతంత్రానికి మార్గం సుగమం చేసింది.

అలాగే ఇవాళ చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి జయంతి జరుపుకుంటున్నాం. మరి ఈ చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మహాకవి, పండితుడు, అవధాని, అనువాదకుడు. ఆయన దివాకర్ల తిరుపతి శాస్త్రితో కలిసి తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధి చెందారు. వీరు తెలుగు సాహిత్యానికి విశేష సేవలు అందించారు. తెలుగు భాషకు, సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు వెంకట శాస్త్రి గారు. సంస్కృతం, తెలుగు భాషలపై అసాధారణ పాండిత్యం కలిగిన ఆయన అనేక పద్య కావ్యాలు, నాటకాలు, అనువాద గ్రంథాలను రచించారు. అవధాన కళలోనూ అపూర్వమైన ప్రావీణ్యం కలిగిన చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు 1870 August 8 ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కడియం గ్రామంలో చంద్రమ్మ, కామయ్య దంపతులకు జన్మించారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషలు అధ్యయనం చేసిన వెంకట శాస్త్రి కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజుల శిష్యుడు. చదువుకై ఎందరో గురువులను ఆశ్రయించిన శ్రీ వెంకట శాస్త్రి చివరికి శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రిని ఆశ్రయించారు. అక్కడే వారి వద్ద కౌముది చదువుతున్న శ్రీ తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఇంచుమించుగా 100 సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకాలు, అనువాదాలు రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. వీరి నాటకాలలో పాండవోద్యోగ విజయంలు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల పామరుల నోట మారుమ్రోగాయి.

ఆంధ్ర ఆస్థాన కవిగా నియమింపబడిన వెంకటశాస్త్రి అధ్యాపకునిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులుగా ఉండి తరువాత ప్రసిద్ధులైన వారిలో విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి సుందర్రామూర్తి, పింగళి లక్ష్మీకాంతం ఉన్నారు. దేవీ భాగవతం, శివలీలలు, వ్రతకథలు, పురాణగాథలు మొదలైన గ్రంథాలు సంస్కృతం నుండి తెలుగులోనికి వీరు అనువదించినవే. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ బిరుదుతో పాటు మహాకవిగా గుర్తింపు పొందారు శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు. తెలుగు సాహిత్య రంగానికి మార్గదర్శకాలైన ఎన్నో రచనలను అందించిన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు 1950లో మరణించారు.

ఇక ఈనాటి నేటి మాటలో చివరి అంశం, భారతీయ వ్యాధి విజ్ఞాన శాస్త్రజ్ఞుడు శ్రీ ఉలిమిరి రామలింగస్వామి గారి జయంతి. రామలింగస్వామి ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు. ఈయన శ్రీకాకుళం జిల్లాలోని 1921 ఆగస్టు 8న జన్మించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో MBBS, ఆ తర్వాత MD చదివారు. తర్వాత బ్రిటన్ దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిఫిల్, డిఎస్సీ పట్టాలను పుచ్చుకున్నారు. వైద్యశాస్త్రంలో కీలక రంగమైన పాథాలజీలో పరిశోధనలు నిర్వహించిన ఈయన మొదట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో పాథాలజిస్టుగా పనిచేసి ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్గా 3 సంవత్సరాలు పరిశోధనలు జరిపారు. 1954లో ఎయిమ్స్లో పాథాలజీ ప్రొఫెసర్గాను, డైరెక్టర్గా కూడా ఒక 10 ఏళ్ల పాటు పనిచేశారు. డైరెక్టర్ జనరల్గా కూడా వ్యవహరించారు రామలింగస్వామి గారు. ప్రొఫెసర్ రామలింగస్వామి రోగ నిదాన శాస్త్రం అభివృద్ధికి అంకిత భావంతో ఎనలేని సేవలందించారు. మన దేశంతో పాటు అనేక దేశాల్లో ఎదుగుతున్న పిల్లల్లో విస్తృతంగా వ్యాపిస్తున్న వ్యాధులకు కారణమైన పోషకాహార లోపం అంశం మీద ఉన్నత స్థాయి అధ్యయనాలు, ప్రయోగాలు చేసి పరిష్కార మార్గాలు తెలిపారు. హిమాలయ ప్రాంతాల్లో ఎల్లప్పుడూ ప్రబలి ఉండే గొంతు కణితి వ్యాధికి కారణాలు కనుగొని పరిష్కార మార్గాలు కూడా సూచించారు. అయోడైజ్డ్ ఉప్పును వాడడమే ఈ తరహా వ్యాధులకు పరిష్కారమని తొలిసారిగా నిర్దేశించారు రామలింగస్వామి. ఈయన తన పరిశోధనలన్నింటికీ ఆధారంగా 140కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. 1965లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు, 1967లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి డిఎస్సి, 1969లో పద్మశ్రీ అవార్డు, 1971లో పద్మభూషణ్తో పాటు ఎన్నో గౌరవ పురస్కారాలను ప్రపంచవ్యాప్తంగా అందుకున్నారు. భారతీయ వ్యాధి విజ్ఞాన శాస్త్రజ్ఞుడిగా గొప్ప పేరు గడించిన శ్రీ ఉలిమిరి రామలింగస్వామి గారు 2001 మే 28న మరణించారు. నేటి మాట విన్నారు. తదుపరి అంశం

ఉదయ సమీరాల కార్యక్రమంలో ఈ పక్షం కవన విజయం కార్యక్రమం అందవలసి ఉంది. రసజ్ఞులైన శ్రోతలకు, పద్యపూరణకర్తలకు ఒక ముఖ్య గమనిక. అనివార్య కారణాల వల్ల ఈ పక్షానికి కవన విజయం అందించలేకపోతున్నాం. అయితే వచ్చే పక్షం కవన విజయానికి గత పక్షం ఇచ్చిన సమస్య, ద్రోవది సభ నెగువజూడ ద్రోవది ఎట్లే, ఈ సమస్యకు పూరణలు పంపించిన పూరణకర్తలందరూ తిరిగి ఇదే సమస్య, అవే పూరణలు, ఇంకొక అవకాశం, ఇంకా ఎవరైనా పూరించకుండా ఉన్నట్టయితే వారు కూడా పూరించి, ఎప్పట్లా కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం, సిరిపురం కోడలి 5300003 చిరునామాకి

అలాగే ఈమెయిల్ చిరునామాకి కూడా పంపించవచ్చు. కవన విజయం వచ్చే పక్షానికి సమస్య గతపక్షం ఇచ్చిందే, ద్రోవది సభ నెగువ చూడ ద్రోవది అట్లే. ద్రోణుడిలో ద్రో, యతిస్థానంలో కూడా అదే ద్రో. ద్రోవది సభ నెగువ చూడ ద్రోవది అట్లే.

కవన విజయంలో సమస్య పూరణ భారతిని గానగలుగుటి అన్నాడు. అంటే వచ్చే పక్షమే, సమస్య అదే, గత పక్షం ఇచ్చిందే. ద్రోవది సభ నెగువ చూడ ద్రోవది అట్లే. ఈ కవన విజయానికి, సమస్య పూరణలకి మూలమైనటువంటిది అవధానాలైతే, ఆ అవధానాలకి ఆద్యంగా అద్భుతంగా రాజేలినది అలనాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి భువన విజయం. శ్రీకమనీయ హారమణి చెన్నుక తానును కౌస్తుభంబునందా కమలావధూటి నృదాతదోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమ యాకృతులచ్చత పైకి దోపన స్తోకతనందు దోచన శోభిలు వెంకటభర్తగొల్చెదన్. స్థిరవారమునాడు, బహుశా ఆ రోజుల్లో భువన విజయం ఏదైనా ఒక శనివారం నాడు అయిందేమో, ఈ పద్యారంభమే ఆముక్త మాల్యదలో వెంకటేశ్వర సంస్తుతిగా ఆంధ్రభోజుడు మూరురాయరగండ శ్రీకృష్ణదేవరాయలు ఆయన వల్ల శోభిల్లిన కవి పండిత సదస్సు భువన విజయం. ఆ భువన విజయం నుండి రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు, ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన, పింగళి సూరణ, కవి కలం ఆదులు పఠించుకోవాలి. కవికాలాదుల విషయాన్ని కాసేపు పక్కన పెడితే వీరంతా కూడా భువన విజయంలో ఉన్నారని సాహిత్య చారిత్రక ప్రతీతి. ఆ ప్రతీతికి ప్రకీర్తికి పతాక స్థాయి భువన విజయ సభా నిర్వహణాంతర్భాగ ఉత్పాదనమైనటువంటి ఉత్ఫుల్లమైనటువంటి రసోల్లాస మనోజ్ఞ మాధుర్య సంభరితములైన పద్యాలను, సమస్యలను రసోల్లాసంగా అందుకుందామా?

0: సహబాష్ రామకృష్ణ, సహబాష్. మీ బుద్ధి బలం వల్ల మా భువన విజయం గౌరవం దక్కింది. మీరు సదా మా సభను అలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక.
1: కన్యుణ్ణి మహాప్రభో, నేటికి నా తపస్సు ఫలించింది.
2: నరసింహకృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరి.

0: ನೀವು ಕರ್ಣನು ಕೂಡನಾ ಚಿರಂಜೀವಿ? ನೀ ತಪಸ್ಸೇ ಕಾದಯ್ಯ, మా తపస్సు కూడా ఫలించింది.
1: వారు ఆంధ్రక వితాపితామహ అలసాని పెద్దన కవీంద్రులు.
2: చిన్నవాడవైనా చక్కని పద్యం చెప్పావయ్యా.
0: మీరు మధురకవి నంది తిమ్మన్న గారు.

0: ఆహాహా, ఇంకా రసవంతంగా ఉంటుంది మహాప్రభు. తమ మార్పు నా నేర్పుకు ఘనత కలిగించింది. మహారాజు కవికి ఈ కవి బహుమానం సమర్పిస్తున్నారు, స్వీకరించండి.
1: సరస్వతి ప్రసాద్, ఇవి మీరు స్వీకరించండి. ఇక నుంచి మీరు మా ఆంతరంగికులు, ఆప్తులు.

0: అంతేనా తాతయ్య?
1: అవునేమో మనవడా.
2: కుంజర యూధం దోమ కుత్తుకదొచ్చింది. ఈ సమస్యనే మేమిస్తున్నాం. ఊరించండి రామకృష్ణయ్య గారు.

0: నీ బుద్ధికి రెండు ప్రక్కలా పొదినీ రామకృష్ణయ్య.
1: జయీ హో మహారాజన్. నన్ను సహస్ర ఘంటక నరసరాజ్ అంటారు. పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తాను, పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి దినపత్రిక కటాక్షించండి.
2: అయ్యా, తమరు ముందు ఘంటం పడతారా లేక తప్పులు పడతారా?
1: ముందు ఘంటం పడతాను, పెద్దలు ప్రారంభించండి.
2: నేనందుకుంటున్నాను వ్రాయండి. మరొక్కసారి చెప్పమన్నారా?

0: తోరి పలుమారు పిశాచపు పాడెగత్త నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరస విరసా తుసాభుత.
1: కనిపించండి రామకృష్ణ, జయాపజయాలు దైవాధీనాలు, వారు మనకు అతిథులు, మర్యాద చేసి పంపటం మన ధర్మం. వారు నిశ్చింతగా జీవించడానికి వలసిన ధనమిచ్చి పంపించండి. కవి శిఖామణుల దేశీమ
2: కొండవీటి సీమ మహాప్రభు అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేమొక పద్యం చెప్పాం.

0: దానికి అర్థం వివరించగలవారెవరు ఇంతవరకు కనిపించలేదు. తమ కవి దిగ్గజాల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను.
1: ఏమిటా పద్యం?
0: రాజనందన రాజ రాజత్మజులు సాటి కలప నన్నయ వేమ ధరణిపతికి భవభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను
2: భావభవభోగ సత్కళాభావములను. అంతేగా, దీనికి అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్య. చెబుతాను ఈలోగా మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి.

తోక మేక, మేక తొక తోక మేక, మేక తోక మేక. దీనికి అర్థం చెప్పండి. నరజీవ వచ్చితి మండలే.

0: వికట కవులు ఎందుకు నవ్వుతున్నారు?
1: మరేమీ లేదు మహాప్రభు, తోట ముడిచి దిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి కాదంటూనే రాజకంఠీరవారి తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వచ్చు.
2: మంచి పట్టే పట్టావు మనవడా. ఏది, నువ్వు పద్యం చెప్పు, విందాం.

0: సహబాష్, చిన్నవాడు అయినా పెద్ద పద్యం చెప్పావయ్యా.
1: అందుకో రామకృష్ణయ్య ఈ బహుమానం.
2: ఉదయంబు అస్తనగంబు హేతు హిమవ్యూహంబు.

0: అది అనేకానేక అవధానాలకు కవన విజయాలకు స్ఫూర్తివంతమైన శ్రీకృష్ణ దేవరాయల వారి భువన విజయ సభాంగణ పద్య సరళి.
1: చేర్చుక్కగా నిడ్డ చిన్న జాబిల్లి సింధూర తిలకంబు చెమ్మగిల్ల నవదంస కుసుమంబునదున్న ఎలదేటి రుతికించిదంచిత శ్రుతుల నీన.

తుళిఛాయ దంతపుసర కట్టులింగిలీకపు వింతరంగులీనన్ ఉపనిషప్తులు బోటులై ఓలగింప పుండరీకాసనమున కూర్చుండి మదికి నించు వేడుక వీణ వాయించు చెలువ నలువరాణి మదాత్మ.

0: అల్లసానివా అని అల్లిక జిగిబిగి అన్నందుకు అదిగో ఆ సరస్వతీ స్తుతి పద్యాన్ని ఆనందించాం. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం వచ్చే పక్షంలో అందరం వారి వారి పూరణలతో కలుస్తాం. ఆ పూరణలకి కిందటి పక్షం ఇచ్చిన సమస్యే మరొక్కసారి. ద్రౌవది సభ నెగువ జూడ ద్రౌవది ఎట్లే. ద్రౌవది ద్రో ఈ ద్రో ద్రోణుడు ద్రో ద్రౌవది సభ నెగువ చూడ ద్రౌవది ఎట్లే. ఇక్కడ కూడా యతిస్థానంలో కూడా ద్రోణ పదంలోని ద్రో ఆది యతి అక్షరాలు ద్రో. ద్రోవది సభ నెగువ చూడ ద్రోవది ఎట్లే. ఎప్పట్లాగా మేము ఈ పూరణల్ని గత పక్షం ఇదే సమస్య ఇచ్చాం, దీనికి పంపించిన పూరణలు పూరణలు పంపించిన వారు ఏ కారణం చేతైనా కించిత్ ఆలస్యం అయి ఉంటే ఈ పక్షానికి మాత్రమే ఈ అవకాశం ఉంది. పూరణలు ఇదే సమస్య, ద్రోవది సభ నెగువ చూడ ద్రోవది ఎట్లే, దీనికి తప్పకుండా పూరించి పంపించండి. అల్లసాని వారి అల్లిక జిగిబిగి ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు పాండురంగ విభుని పదగుంఫనంబు అన్నారు పండితులు. కాబట్టి అలాంటి తెనాలి రామకృష్ణుని పలుకుందొయ్యలి మోవి కాంతి కెనయౌ బాగాలునై ఇంతి చెక్కుల బోలుదెలనాకులై వివిధ పల్గుల్ వంటి కప్రంపు పల్కులతో కూడిన విడియం బొసగునాకున్ పద్మనాభాచన కలనా పావన హస్తకంకణ జణత్కారంబు తోరంబుగన్. ఈ సరస్వతి స్తుతితో మరొక్కసారి వచ్చే పక్షానికి సమస్య కిందటి పక్షం ఇచ్చినదే. ద్రోవది సభ నెగువ జూడ ద్రోవది ఎట్లే. పూరణలు ఇప్పుడు పంపించిన పూరణకర్తలందరూ కూడా ప్రతిపక్షం పంపిస్తున్నారు కదా, వారంతా కూడా మరల ఈ సమస్యకు పూరణల్ని పంపించడానికి చిరునామా కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 530003. ఈమెయిల్ చిరునామా కూడా మీకు తెలిసిందే, ఎప్పట్లాగే పంపించండి. వచ్చే కవన విజయ కార్యక్రమం సమస్యాపూరణం వచ్చే పక్షంలో కలిసినప్పుడు ఇదే సమస్య అవే పూరణలు ఇప్పటికింకా పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే జతపరిచి పంపించవచ్చు. కాకపోతే ఈ అవకాశం ఈ పక్షపు సమస్యాపూరణ కవన విజయానికి మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు సమాచారవాణి. వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ 23, 24 మరియు 25 తేదీల్లో 3 రోజుల పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 93914774746. ఫోన్ నెంబర్ మరొకసారి 93914774746. సమాచారవాణి విన్నారు. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్ర నుండి ఘంటసాల పాడిన పాట.

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: buyers of its petroleum products, such as China and other countries, claiming that such trade helps fuel the Ukraine war. The bill, renamed the Lindsey-Graham Sanctioning Russia and Iran Act of 2026, was approved by the Senate by an 86-11 vote. This bill will allow President Trump's administration to impose 100% tariff on goods from countries that are top five importers of Russian oil and gas. With that, the bill would also extend the expiration date of the Iran Sanctions Act of 1996 till 2031, which penalizes companies that invest in Iran's energy sector. On to sports. In badminton, Indian shuttler Ashmita Chaliha will face compatriot Rakshita Ramraj in the women's singles semifinals of the Korea Masters Super 300 tournament in Asan this morning. Ashmita Chaliha and Rakshita Ramraj won their respective quarterfinal matches to advance to the semifinals. Ashmita pulled off the biggest upset of the tournament, defeating top seed and world number 22 Hina Akechi of Japan. Rakshita also rallied from a game down to beat third seed and compatriot Tanvi Sharma to book her place in the last four. At the Asian Youth and Junior Weightlifting Championships in Tashkent, India's Titli Majhi clinched a silver medal in the women's 45kg category, marking an impressive start for the country. She secured the medal with a total lift of 145kg, comprising 65kg in the snatch and 80kg in the clean and jerk. Parishmita Gogoi finished fourth in the same event. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. A Hindustan Times headline says, MEA rebuffs US lawmakers' criticism on FCRA bill, says it's India's internal matter. As part of the center's strategy to counter China's repeated attempts to rename places of the Indian side, the Times of India cites, in snub to China, government maps 27 Arunachal border locations with standard names. And finally, the Hindu carries a story marking a major leap in human-wildlife conflict management, with AI-driven digital sentries bringing new hope to Kerala's high-risk forest zones in repelling wild animals with 100% success rate. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to present IIT Delhi's highest honours to meritorious students during convocation ceremony today. UPI transactions to remain free for consumers and small merchants, clarifies APEX Digital Payments Body, PCI. India rejects objections raised by a US lawmaker on proposed FCRA bill, says legislation in country's internal matter. Jharkhand government holds first formal talks with protesting students over alleged irregularities in recruitment examinations. US Senate passes Russia sanctions bill seeking 100% tariff over five countries. And heavy to very heavy rainfall likely over East Rajasthan and Odisha today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేవి సత్యనారాయణ.
3: ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నూతన గేట్ల ఏర్పాటు, 2027 గోదావరి పుష్కరాలు, అభివృద్ది పనులు, మౌలిక వస్తులు, వన్ ఇండియా వన్ సినిమా, వరి పంటకు 15 వరకు బీమా నమోదు అవకాశం తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 నూతన వరదగేట్ల ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పనులతో గోదావరి డెల్టాలో 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి భద్రత మరింత బలోపేతమవుతుందని మంత్రులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బ్యారేజ్ ఆధునికీకరణతో రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తూ గోదావరి డెల్టా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సభలో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు ప్రత్యేక సందర్శన యాత్ర నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ప్రాజెక్టు నిర్మాణ పనులు, టెన్నెల్, ఎలిపెంట్ కొండ తదితర ప్రాంతాలను పరిశీలించి అభివృద్ది అంశాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు వేగవంతానికి కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే మీ భూమి

0: బ్లాక్చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. తొలిదశలో తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం పైలట్ అమలుకు ఎంపిక కాగా, బ్లాక్చైన్ సాంకేతికతతో భూ రికార్డులను ట్యాంపర్ ప్రూఫ్గా భద్రపరచనున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు పైలట్ ప్రాజెక్టు అమలును సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సి ప్రతిష్టాత్మక మిషన్ శక్తి శాట్కు ఎంపిక కావడంపై రాష్ట మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 21 మంది విద్యార్థినుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సి ఒక్కరే ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. శాటిలైట్ రూపకల్పన శిక్షణ కోసం అవసరమైన విమాన టికెట్లు, స్మార్ట్ ఫోన్, వసతి సదుపాయాలను ఉచితంగా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా FTPC లోగో ప్రచార పత్రికను రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని క్రియేటివ్ ఎకానమీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, వన్ ఇండియా వన్ సినిమా దిశగా FTPC చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. సినీ, టెలివిజన్, ఓటీటీ రంగాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో సీతానగరం మండలం మునికోడెల్లో ప్రతిపాదిత మోడల్ పుష్కర్ ఘాట్ అభివృద్ది పనులను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే నాణ్యమైన మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పటికే ప్రతిపాదిత పనుల్లో 50% పురోగతి సాధించామని, అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 పంట బీమా నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వరి పంటకు 15 వరకు బీమా నమోదు అవకాశం ఉందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ఆధారంగా గోదావరి టూరిజం అభివృద్దికి కేంద్ర సహకారం కోరుతూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు. రాజమహేంద్రవరం, పోలవరం, భద్రాచలం పర్యాటక కారిడార్తో పాటు ఎకో, రివర్ క్రూయిజ్, అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. గోదావరి పుష్కరాలు 2027 నాటికి అభివృద్ది పనులు పూర్తి చేసేలా స్వదేశీ దర్శన్ ప్రసాద్ పథకాల కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులతో పర్యాటక రంగం అభివృద్ది చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకు మీరు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కెవి వెంకట సత్యనారాయణ, ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అరయ్యకుడి రామానుజ అయ్యంగార్ గారి గానం వింటారు. సహకార గానం శ్రీ మధురై ఎన్ కృష్ణన్, వయలిన్ శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగ సహకారం శ్రీ పాల్ఘాట్ టిఎస్ మణి అయ్యర్. ముందుగా పూర్ణచంద్రిక రాగం ఆదితాళంలో తెలిసి రామచింతనతో పల్లవి వింటారు.

0: మీరింతవరకు శ్రీ అరయకుడి రామానుజ అయ్యంగార్ గానం విన్నారు. సహకార గానం శ్రీ మధురై ఎన్ కృష్ణన్, వైలిన్ సహకారం శ్రీ టిఎన్ కృష్ణన్, మృదంగం శ్రీ పాల్ఘాట్ టిఎస్ మణి అయ్యర్. కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

పాటల పల్లకి. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. మరి అలా కోరి వినాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0891-27-27-244, అలాగే 0891-27-27-288 ఈ ఫోన్ నెంబర్లకి డయల్ చేసి మీకు నచ్చిన చిత్రం నుండి నచ్చిన పాటని కోరి వినవచ్చు. అయితే ముందుగా ఒక చక్కని పాటతో ఈనాటి పాటల పల్లకి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. స్వాగతం చిత్రం నుండి ఎస్పి చరణ్, మధుశ్రీ పాడిన పాట వింటున్నారు.

हेलो हेलो సరే పాటల పల్లకి కాల్ చేసిన శ్రోతలు కాల్ లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం మాట్లాడండి, అప్పుడు సమయం వృధా కాకుండా అందరికీ వినియోగం అవుతుంది కదా. సరే, మరొక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది పాటల పల్లకి కార్యక్రమంలో.

ఇప్పుడు మీరు విన్న పాట యమలీల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినది. పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో

పాటల పల్లకి కార్యక్రమంలో పాటలు కోరి వినాలనుకునే శ్రోతలు 0891-272724-272728 అనే నెంబర్స్కి డయల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం, ఆలాపన చిత్రం నుండి.

0: హలో,
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: కాకి అప్పారావు, ఉమ్మడిపల్లి వారి వీధి.
0: ఓకే అండి. ఏ చిత్రంలో పాట పెట్టారు?
1: అగ్గితర నుంచి ఎగిసిరారాధ.
0: ఓకేనండి, తప్పకుండా ప్లే చేస్తాను. సరే అండి. అగ్గిదొర చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి?
1: కాకినాడ జిల్లా ప్రసిద్ధి మేడం, నా పేరు రాజండి.
0: ఓకే, ఏ పాట వింటారు?
1: మాకు రౌడీల నుంచి పాడతాం.
0: ఓకేనండి, తప్పకుండా వేస్తాను.
1: థ్యాంక్ యూ.

0: పాటల పల్లకి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే శ్రోతలు 0891-2727-244-2727-288 అనే నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. మరి ఇప్పుడు కార్యక్రమంలో తర్వాతి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: మార్నింగ్ మేడం గారు. మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుపోజ్ లక్ష్మణరావు.
0: ఎక్కడ

0: రామాతా ఎక్స్యూ రెడ్డిగడ ఆసుపత్రి చేయటం చెప్పటి నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఓకేనండి, ఏ చిత్రంలో పాట
0: మీ
1: వింటారు?
0: ప్రోగ్రామ్ అని బాగుంటున్నాయండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్
0: ఈ
1: యూ.
0: మధ్య రెంబో అప్పం కూడా ఇచ్చాడు, మళ్ళీ తీసుకొచ్చాడు,
1: థ్యాంక్
0: అన్నీ
1: యూ,
0: వస్తున్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు వింటున్నందుకు.
0: అది రైతు కుటుంబం, జిల్లాలే జిల్లాలే కందిపల్లి రాజు బాధ కావాలి.
1: అలాగేనండి, తప్పకుండా.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి.
1: రైతు కుటుంబం చిత్రం నుండి ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట వింటారు.
2: ఓయమ్మో

0: హలో,
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే మేడం జీ.
0: సరే అండి, ఏ సినిమాలో పాట వింటారు?
1: పొగరుబోత మూవీలో కట్టుకున్న తీర ఆ సాంగ్ చేసేయండి మేడం జీ.
0: సరే, తప్పకుండానండి.
1: థ్యాంక్ యూ మేడం జీ, నమస్తే.
0: పొగరుబోతు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
0: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గవరపాలి నుంచి మాట్లాడుతున్నామా.
1: సరే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
0: మాకు మహాకవి కాళిదాస్ సినిమా నుంచి శ్యామలాల్ దళకం ఘనసారి గారి పడింది మాణిక్యమైన పాట వినిపించండి అమ్మా.
1: సరేనండి, తప్పకుండా.
0: నమస్కారం అమ్మా.
1: నమస్తే అండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నా అండి. సరే, ఏ చిత్రంలో పాట వింటారు?
1: అభిలాష చిత్రం పేరు మేడం గారు. నవీంది మల్లిచెండు, నవీంది గర్ల ఫ్రెండ్.
0: సరేనండి, తప్పకుండా వేస్తాను.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: సరే అండి.

0: ఒక మంచి హుషారైన పాట విన్నాం కదా పాటల పల్లకిలో. మరి ఇప్పుడు కదా పల్లకి ప్రయాణం కొంచెం స్పీడ్ అందుకుంది. మరి ఇలాగే శ్రోతలు మంచి హుషారుగా ఉండే పాటల్ని కోరుకుని వాళ్ళు ఆనందిస్తూ మిగతా పాటలు వినే వాళ్ళందరినీ కూడా ఆనందింపజేయాలని కోరుకుంటూ తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కాకినాడ జిల్లా గోరుప్పుడు మేడం.
0: ఓకే, మీ పేరు?
1: ఆశీర్వాదం అండి.
0: ఆశీర్వాదం గారు, సరే మరి ఏ పాట వింటారు?
1: కొండ మీద దొంగ మూవీ నుండి జీవితమే ఆట సాహసమే భూ పాట.
0: సరే, తప్పకుండా.

0: హలో,
1: హలో,
0: పాటలపల్లికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేము వనస్థలపురం హైదరాబాద్, శ్రీ బాలాజీ.
0: ఓకే, ఏ పాట వింటారు?
1: నరసింహనాయుడు సినిమాలో ఒక మంచి పాట వేయండి
0: ఓకేనండి, తప్పకుండా.
1: మాకు

పాటలపల్లికిలోని కొన్ని పాటలను అయితే ఇప్పుడు విన్నారు. మరిన్ని పాటలను 10:15 పాటల పల్లికి కొనసాగింపు కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హార్మో జలసంధిని తిరిగి నౌకాయానానికి తెరిచే దిశగా ఇరాన్ ఒమన్ దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. హార్మో జలసంధిని 60 రోజుల పాటు తిరిగి నౌకాయానానికి తెరవడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. అయితే ఈ ఒప్పందానికి ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం అవసరమని, మరికొద్ది రోజుల్లో ఈ ఒప్పందాన్ని ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం ప్రకారం జలసంధిలోకి ప్రవేశించే నౌకలు ఇరాన్ తీరానికి సమీప మార్గంలో ప్రయాణించగా, బయటకు వెళ్లే నౌకలు ఒమన్ తీరానికి సమీప మార్గాన్ని ఉపయోగించనున్నాయి. ఈ రాకపోకలపై ఎలాంటి ట్రాన్సిట్ ఫీజులు గాని సేవా రుసుములు గాని విధించబోరని, మైన్స్ తొలగింపు సాంకేతిక చర్యల్లో ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వామ్యం కావచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందానికి ఆమోదం లభించిన అనంతరం అమెరికా ఇరాన్ మధ్య గతంలో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం అమలును తిరిగి ప్రారంభించి హార్మో జలసంధి ద్వారా వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల పునరుద్ధరణపై ఉమ్మడిగా పనిచేయనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ఖతార్ ఒమన్ దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య పరోక్ష దౌత్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు పరిష్కారం కనుగొనేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగేలా ప్రాంతీయ మధ్యవర్తులు ప్రతిపాదనలను పరస్పరం చేరవేస్తూ చురుగ్గా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఒమన్ చేపడుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఖతార్ పూర్తి మద్దతును అందిస్తోందని, మరికొద్ది రోజుల్లో ఒక ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా ఇరాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరిలో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి మధ్యవర్తులు ఇరుపక్షాల మధ్య సందేశాలు, ఒప్పంద ముసాయిదాలను పరస్పరం చేరవేస్తూ చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా ఆర్థిక

0: శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ హార్మో జలసంధిని తిరిగి నౌకాయానానికి తెరవడంపై ఇరాన్తో అమెరికా ఒక ఒప్పందం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: President Trump last week would have been one of the largest military campaigns, the largest military campaign since World War II against the Iranians. Because of that, we are in talks with the Iranians, and I think there is a chance we may have a deal today or tomorrow to open the strait and move towards a more normalized position in this conflict.
0: హార్మో జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ యుద్ధ వాతావరణం వల్ల తమ దేశ పౌరులు నేరుగా ప్రభావితం కాలేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రదర్శించిన సమర్థవంతమైన పాలన, అత్యవసర సంక్షోభ నిర్వహణ, పొరుగు దేశాల నుంచి లభించిన దౌత్య సహకారం వల్లే ఇరాన్ ఈ క్లిష్ట సమయాన్ని తట్టుకుందని చెప్పారు. శత్రుదేశాలు తమ దేశపు కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసినప్పటికీ సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఇరాన్ అధికారిక టెలివిజన్ ఛానల్ ద్వారా ఆయన నిన్న ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సంక్షోభ సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన బాధ్యతాయుతమైన పనితీరును ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. మంత్రివర్గంతో పాటు అధికారులు, గవర్నర్లు, కౌంటీ గవర్నర్లు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. అమెరికాలో జన్మతా పౌరసత్వంపై పరిమితులు విధించడం, అలాగే బర్త్ టూరిజంను అరికట్టడం లక్ష్యంగా 2 కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. జన్మతా పౌరసత్వంపై ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన నిరాశ వ్యక్తం చేస్తూ ఇది దురదృష్టకరమైన నిర్ణయమని వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
2: Because it's very unfair. This was done for a different reason. This was done right after the Civil War. This was for the babies of slaves. And what's happening now, people are building businesses around it. From wealthy people are building businesses around birthright citizenship. That's not the way it's supposed to work. It's a disgrace. They're buying their way in. And we're not going to let it happen. So we're cracking down very big crackdowns. And this will give us the right to do it in a much more forceful manner. We had a very unfortunate decision.
0: తొలి కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం విదేశీ పౌరుల పిల్లల్లో చారిత్రక మినహాయింపుల పరిధిలోకి రాని కొన్ని వర్గాలకు జన్మతా పౌరసత్వం వర్తించదని వైట్ హౌస్ వెల్లడించింది. 2 ఉత్తర్వు ద్వారా విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందేందుకు మాత్రమే అమెరికాకు ప్రయాణించే బర్త్ టూరిజంను పూర్తిగా నిలిపివేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలను ఆదేశించారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులు గత జూన్లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు అనంతరం వెలువడ్డాయి. ఆ తీర్పులో అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాపై నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా అమెరికా రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ పౌరసత్వ నిబంధన ప్రకారం స్వయం చాలకంగా అమెరికా పౌరసత్వానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా అమెరికాలో వీసా, గ్రీన్ కార్డు వంటి ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తుల విషయంలో కీలక మార్పులు జరిగాయి. అమెరికా పౌరసత్వ ఇమిగ్రేషన్ సేవల సంస్థ USCIS దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై అసంపూర్ణంగా లేదా అవసరమైన ఆధారపత్రాలు లేకుండా దాఖలు చేసిన దరఖాస్తులను అదనపు వివరాలు కోరకుండా నేరుగా తిరస్కరించే అధికారం ఆ సంస్థకు కల్పించింది. ఈ కొత్త విధానం ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు USCIS ప్రకటించింది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులతో పాటు ఇకపై దాఖలయ్యే అన్ని ఇమిగ్రేషన్ ప్రయోజనాల దరఖాస్తులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే సమయంలో అవసరమైన అన్ని పత్రాలు పూర్తిగా సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన అదనపు టారిఫ్లను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తోంది. ఇప్పటికే 9.5 లక్షల కోట్లకు పైగా నగదును తిరిగి చెల్లించినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. 2వ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం IEEPA కింద పలు దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధించారు. ఈ సుంకాల ద్వారా అమెరికా ప్రభుత్వం మొత్తం 166 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమీకరించింది. అయితే ట్రంప్ తన అధికార పరిధిని దాటి ఈ టారిఫ్లు విధించారని అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక తీర్పు వెలువరించింది. పాకిస్తాన్, సౌదీ, తుర్కీ దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తమ 3 దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దాని

మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని ప్రకటించాయి. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ అధ్యకుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ, అలాగే ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడికి మార్గం సుగమం కానుంది. థాయిలాండ్లోని నోంతపురి ప్రావిన్స్ లో బాంగ్ క్రువాయ్ జిల్లాలో ఉన్న ఓ ప్రముఖ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన కాల్పుల ఘటనలో 8 మందికి పైగా మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. దీనికి పాల్పడిన 14 ఏళ్ల విద్యార్థి కూడా ఈ ఘటనలో మరణించాడు. ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లే ముందు తన తాత అమ్మమ్మలపై కూడా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణభయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కల్పించిన ప్రత్యేక అధికారాల విస్తృత వినియోగం మానవ హక్కుల పరిస్థితులపై ఆందోళనలను మరింత పెంచుతోంది. గత దశాబ్ద కాలంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషన్ కార్యాలయంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు బలవంతపు అదృశ్యాలు, అధిక బలప్రయోగం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు, జవాబుదారీతనం లేకపోవడం వంటి అంశాలపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. గత జూలై 27న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల తొలి రోజు రావల్కోట్లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు నేరుగా కాల్పులు జరిపాయని, దీంతో పలువురు మరణించగా మరికొందరు గాయపడ్డారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ ఆరోపించింది. ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో సంఘటనలపై స్వతంత్రంగా సమాచారం సేకరించడం కష్టంగా మారిందని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అలాగే ఉగ్రవాద నిరోధక చట్టాలు, అత్యవసర నిబంధనలను, సాధారణ రాజకీయ నిరసనలను అణచివేయడానికి కూడా విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛల పరిరక్షణపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. సూడాన్లోని ఎల్ ఒబైద్ నగరం చుట్టూ డ్రోన్ దాడులు, మౌలిక సదుపాయాల ముట్టడి తీవ్రమవడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా నిర్వాసితుల శిబిరాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఆ ప్రాంతంలో తాగునీరు, వైద్య సరఫరాల కొరత తీవ్రస్థాయికి చేరిందని ప్రకటించారు. బంగ్లాదేశ్లో రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రపతి మహ్మద్ షెహబుద్దీన్ జూలై 24న తన పదవీకాలం ముగియడానికి 2 ఏళ్లు ముందుగానే రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్దంలో పాల్గొన్న మహ్మద్ షెహబుద్దీన్ దిగువ న్యాయస్థాన మాజీ న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆయన 2023 ఏప్రిల్లో 5 ఏళ్ల పదవీకాలానికి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త భద్రతా పరిస్థితులు నెలకొన్నప్పటికీ హార్మో జలసింధు గుండా సరుకుతో ప్రయాణిస్తున్న 60 వాణిజ్య నౌకలను సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్వి ఫైజ్ నూరే ఒలియా అనే వాణిజ్య నౌకపై మంగళవారం జరిగిన దాడిలో అది మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 14 మంది నావికులు, వారిలో 13 మంది భారతీయులు సహా అందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాపై అమెరికాలోనే న్యూ మెక్సికో రాష్ట్ర న్యాయస్థానం $567 మిలియన్ జరిమానా విధించింది. ఈ కేసులో తొలిదశలోనే మెటాపై $375 మిలియన్ సివిల్ జరిమానా విధించబడింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా తమ ప్లాట్ఫామ్స్ను రూపొందించడమే కాకుండా బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన ప్రమాదాల గురించి తెలిసినా తగిన చర్యలు తీసుకోలేదని కోర్టు నిర్ధారించింది. ఈ $567 మిలియన్ జరిమానాతో కలిపి మెటాపై మొత్తం $942 మిలియన్ ఆర్థిక భారం పడింది. అంతేకాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో బాలల భద్రతను మరింత బలోపేతం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం వయస్సు నిర్ధారణ వ్యవస్థను మెరుగుపరచడం, 13 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను గుర్తించి తొలగించడం, భద్రతా అవగాహన సందేశాలను ప్లాట్ఫామ్స్లో ప్రదర్శించడం, పాఠశాలలతో కలిసి బాలల రక్షణ చర్యలను అమలు చేయడం వంటి సంస్కరణలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో చంద్రునిపై గతంలో గుర్తించిన ఒక భారీ క్రేటర్ గ్రహ శకలం వల్ల కాకుండా తోకచుక్క నుంచి విడిపోయిన శకలం ఢీకొనడం వల్ల ఏర్పడి ఉండవచ్చని వెల్లడించారు. ఈ అధ్యయనం ద్వారా చంద్రుని ఉపరితల పరిణామాలపై ఇప్పటి వరకు ఉన్న కొన్ని అభిప్రాయాలకు కొత్త కోణం లభించింది. పరిశోధకుల విశ్లేషణ ప్రకారం తోకచుక్క శకలాలు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి చంద్రుని ఢీకొన్నప్పుడు సాధారణ గ్రహ శకలాల కంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. దీంతో చంద్రుని ఉపరితలంపై విశాలమైన క్రేటర్లు ఏర్పడటంతో పాటు దుమ్ము, రాళ్ల శకలాలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. శాస్త్రవేత్తలు చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాలు పంపిన చిత్రాలు, భూగర్భ నిర్మాణాల విశ్లేషణ,
కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ అధ్యయనం భవిష్యత్తులో చంద్రుడిపై నిర్వహించే

0: పరిశోధనలు, నమూనాల సేకరణ, అలాగే ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై ప్రభావ బిలాల అధ్యయనాలకు కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఈరోజు సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ కార్యక్రమంలో శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి స్వీయ కవితలు హిందీలో వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం తదితర అంశాలు ప్రసారమవుతాయి. ఇక 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటి కోళ్లలో ప్రధాన ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తల గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ విజయరాజ్ని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి.

ఈరోజు మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి నచ్చిన పాటను కోరి వినవచ్చు. ఫోన్ చేయాల్సిన నెంబర్ 0891-272724-272728. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే శ్రోతలు 0891-272724-272728 అనే నెంబర్స్కి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటని కోరి వినండి. ఈలోగా మీ అందరి కోసం ఒక మంచి పాట మగధీర చిత్ర నుండి

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఉమా, ఏడుకోపట్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే ఉమా గారు, ఏ పాట వింటారు?
1: ప్రేమకైది నుంచి ఏ సాంగ్ వేసినా పర్వాలేదు మేడం.
0: అవునా, సరేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే.

0: పాటల పల్లకి కార్యక్రమంలో మధురమైన గీతాలను వింటూ మైమరిచిపోతున్న మన శ్రోతలందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను, మీరు కూడా మీకు నచ్చిన పాటను కోరి వినాలి, వినిపించాలి అనుకుంటే 0891 27 27 244 27 27 28 అనే నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి. మరి మీకు నచ్చిన మంచి పాటల్ని కోరి వినేయండి. మరి తర్వాత శ్రోత లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మణికంఠ అండి, పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: సరే అండి, ఏ పాట వింటారు?
1: కృష్ణబాబు అండి.
0: కృష్ణబాబు చిత్రంలో నుండి
1: తేమ పాఠశాల అన్న పాట ఉంటుంది కదండి.
0: సరేనండి, తప్పకుండా వేస్తాను.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నా పేరు హైమ, చేపరపాలెం నుంచి మేడం.
0: ఓకే అండి. ఏ పాట వింటారు హైమ గారు?
1: మాకు రాబోయే చందమామల స్వప్నమైనదో ఈ సాంగ్ మీకోసం, రేడియో శ్రోతల కోసం, మాకోసం అయ్యింది మేడం.
0: సరే, తప్పకుండా అందరి కోసం
1: థ్యాంక్
0: వేస్తాను.
1: యూ మేడం.
0: ఓకే అండి. రాబోయే చందమామ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: ప్రకాశరావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: సరే, ఏ పాట వింటారు?
1: నాకు మేనగోల సినిమా నుంచి సుశీల్ గారి పాట, తిరుమల మందిర సుందర కరుణ సాగర పాట కావాలి మేడం.
0: సరేనండి, తప్పకుండా.

0: హలో,
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, నా పేరు లక్ష్మయ్య. నా పేరు లక్ష్మయ్య. మాది నాగర్ కర్నూలు జిల్లా మేడం. నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి మండలం.
0: ఓకే
1: మేడం.
0: ఓకే, ఏ సినిమాలో పాట వింటారు
1: మేడం? నాకు సినిమా గ్యాంగ్ లీడర్ మేడం.
0: ఓకే అండి.
1: దానిలో భద్రాచలం కొండ సీత అమ్మవారి దండ అంటారు మేడం, ఆ పాట కావాలి.
0: సరేనండి, తప్పకుండా.
1: మంచిది మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మూడపట్నం అండి.
0: ఓకే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: శ్రీరంగాన్ని తొలగి చిత్రంలో అండి. తొంగి తొంగి చూడం మాకు సొంతమా, ఆ పాట కావాలండి.
0: సరేనండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నాది క్రాప్ అండి. నా పేరు సుబ్బలక్ష్మి అండి. అల్లరి సినిమా లేదండి, రోజు రోజైన పాట కావాలండి.
0: అల్లరి ప్రియుడు సినిమాలో నుంచి? ఓకే,
1: ఆ పాట మీకోసం, స్వప్న కోసం మేడం గారు.
0: సరే, మరి మీకొద్దా?
1: మాకు కావాలి మేడం గారు, మీ వింటామండి. మరి
0: సరే, తప్పకుండానండి.
1: సరే మేడం గారు.
0: అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మీ మనసుకు నచ్చినటువంటి పాటలను కోరి పాటల పల్లకి కార్యక్రమంలో విన్నారు కదా, అలాగే తిరిగి రేపటి పాటల పల్లకి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం

ఇక ఉదయం నుండి ఇప్పటి వరకు మంచి మంచి మాటలతో, అంతకన్నా చక్కనైన పాటలతో మిమ్మల్ని అలరించానని ఆశిస్తూ మీ నుండి సెలవు కోరుకుంటోంది మీ విశాలాక్షి పుడిపెద్ది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ సినిమా పాటలు వింటారు. ముందుగా ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

తర్వాత ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి.

శ్రోతలు మధురిమ పాత పాటలు వింటున్నారు. తర్వాతి పాట దాశరథి సాహిత్యానికి జీకే వెంకటేష్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట శ్రీదేవి చిత్రం నుండి.

వేటూరి సాహిత్యం ఇళయరాజ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట వింటారు. చిత్రం వయసు పిలిచింది.

చక్రవర్తి సంగీత సారథ్యంలో దాశరథి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుండి.

తర్వాతి పాట ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సదన్, రమూల పాడిన ఈ పాట ఇది కథ కాదు చిత్రం నుండి.

మధురిమలో మరొక పాట ప్రేమ తరంగాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వి రామకృష్ణ పాడిన పాట ముత్యాల ముగ్గు చిత్రం నుండి.

మధురి మలో తర్వాతి పాట. నాగమల్లి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మధురిమలో చివరిగా ఆచార్య ఆత్రేయ సాహిత్యంలో ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట ఆత్మబంధువు చిత్రం నుండి.

మీరు ఇంతవరకు మధురిమ సినిమా పాటలు విన్నారు. మరికొన్ని పాటలు వార్తలు అనంతరం మధుమంజరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

0: and from Tamil Nadu, Karnataka, Andhra Pradesh and Telangana. And India opened its medal account on the third day of the World Athletics Under-20 Championships in Eugene, US, with Ashish Yadav winning silver in the men's javelin throw. The 19-year-old produced his best effort of 74.09 meters in his third attempt to finish second. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి సినిమా పాటలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు హ్యాపీ డేస్ చిత్రం నుండి కార్తీక్, సమీర భరద్వాజ్ పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో, సందీప్ చౌత సంగీత సారథ్యంలో రాజేష్ పాడిన ఈ పాట నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి.

మధుమంజరిలో తర్వాతి పాట నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి. పాడినవారు కార్తీక్, సుమంగళి. సంగీతం దేవిశ్రీప్రసాద్. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. పట్టభద్రులవుతున్న విద్యార్థులు కేవలం తమ విద్యను పూర్తి చేయడలేదని, జీవితంలో ఒక కొత్త ఛాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. విద్యార్థులు తమ క్యాంపస్ జీవితపు జ్ఞాపకాలను రాబోయే రోజుల్లో మిస్ అవుతారని, కాబట్టి ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, క్యాంపస్ జీవిత జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: आज आपके परिवार के लोग प्राउड फील कर रहे हैं, वैसे ही मुझे भी आप सब पर गर्व है, क्योंकि आप सब केवल एक डिग्री नहीं ले रहे हैं, आप देश के लिए बहुत कुछ करने का सपने लेकर के यहाँ से निकल रहे हैं.
0: కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న విద్యార్థులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పిహెచ్డీ స్కాలర్స్తో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని అంతకుముందు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఐటి సంస్థ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సమయం గడిపేందుకు తాను ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ అండ్ గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని చెప్పారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను కూడా ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఏఐ, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటి సామర్థ్యాలను గణనీయంగా ఈ సూపర్ కంప్యూటర్ మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేశారు. భారత్ కేవలం 3 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ను సాధించిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని అన్నారు. ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ వృద్ధి తదుపరి దశ కూడా రూపుదిద్దుకుంటుందని మంత్రి చెప్పారు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్లో క్వాంటమ్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా సముచిత స్థానం పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ తలెత్తిన నిరసన నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధుల మధ్య మొదటిసారిగా చర్చలు జరిగాయి. రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ సమావేశం ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతోంది.

పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గత 2 వారాలుగా రాష్ట్ర రాజధానిలో నిరసనలు జరిగిన తర్వాత ఈ చర్చలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధి బృందం మధ్య మొట్టమొదటి అధికారిక సమావేశం నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NUCFDC కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన రాష్ట్ర పట్టణ సహకార బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో NUCFDC, నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు జరుగుతాయి. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ అవగాహన పత్రం అనేక చర్యలను సూచిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. ఎటువంటి చెల్లింపు ఛార్జీలు లేకుండా ప్రతి భారతీయుడు రోజువారీ డిజిటల్ చెల్లింపులు జరపవచ్చునని పేమెంట్ సంస్థ తెలియజేసింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని తెలియజేసింది. యూపీఐ విశ్వసనీయతను నిలిపేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, NPCL, RBIలు టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాయని కూడా భారత చెల్లింపుల సంస్థ తెలియజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఈ స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,441 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండడం, రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో జమ్మూ నుంచి బల్తాల్ వైపు వెళ్లే శ్రీ అమర్నాథ్జీ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బల్తల్ నుండి పవిత్ర మంచు గుహాలయం వైపు సాగే యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి 1,200 మందికి పైగా భక్తులు మంచులింగం దైవదర్శనం చేసుకున్నారు. ఇప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులను బల్తల్ నుంచి బయలుదేరి జమ్మూ వైపు వెళ్లేందుకు అనుమతించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షం హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కసర్గోడ్, కన్నూర్, వాయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ, పతనంతిట్ట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అసోంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే కొనసాగుతుంది. మృతుల సంఖ్య 98కి చేరింది. అయితే వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000కు తగ్గింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం తాజాగా చరైడియో జిల్లాల్లో 1 మరణం నమోదైంది. జమ్మూకాశ్మీర్లో సరిహద్దు జిల్లా అయిన పూంచ్లో జిల్లా అధికారులు హర్ హర్ తిరంగా ప్రచారంతో పాటు పేజ్ 3లో భాగంగా 9 తేదీ నుంచి 17 తేదీ వరకు వారం పాటు వందే మాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు, సబ్ డివిజన్లు, తహసీల్స్, బ్లాకులు, పంచాయతీ స్థాయిలో దేశభక్తిని పెంచే ప్రజా భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించేలాగా 3వ దశ ప్రణాళిక రూపొందుతుందని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ 85వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గురుదేవ్గా ప్రసిద్ధులైన రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు కవి, తత్వవేత్త, సంగీతకారుడు, ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. శిష్యాలు మరొకసారి పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లలిత సంగీతం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీమతి బి వాత్సల్య గారి లలిత సంగీతం వింటారు. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్, శ్రీ ఏ ఆనంద్ తబలా. ముందుగా ఏ రీతి నీ కీర్తి వినిపింతురా, రచన శ్రీమతి శారదా అశోకవర్ధన్.

మీరింతవరకు శ్రీమతి బి వాత్సల్య గారి లలిత సంగీతం విన్నారు. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్, శ్రీ ఏ ఆనంద్ తబలా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

సరిగమలు చిత్రం నుండి కేజై యేసుదాస్ పాడిన పాట విన్నారు. తర్వాత చంద్రలేఖ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈరోజు కార్యక్రమాల్లో 1:33 మహిళావాణి కార్యక్రమంలో మహిళలు తమకు నచ్చిన పాటను ఫోన్ ద్వారా కోరి వినవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 0891-272-7244 మరియు 272-7288 నెంబర్కు కాల్ చేసి మీకు నచ్చిన పాటను వినవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా సాధించిన లక్ష్యాలపై పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట పురోగతితో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి జలధార కార్యక్రమంపై అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి వనరుల నిర్వహణ, తాగునీటి సరఫరా, జలధార కార్యక్రమం అమలు పురోగతిపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు విద్యానగర్లో రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్తో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాకారులు ఒక తరానికి వారసత్వ సంపద వంటి వారని, ఇటువంటి కార్యక్రమాలు కళాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. పిల్లలు తమలోని కళా నైపుణ్యాలను వృత్తిగా మలుచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచిస్తూ,
1: కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం. ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. అదే విధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా, ఇన్నోవేషన్, సృజనాత్మకతను వెలికి తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కళలు అనేవి ఎంతో మందికి పీస్నిస్తాయి. కుటుంబంతో కలిసి చేసేటువంటిది శిల్పకళ, జానపద కళలు, సాంప్రదాయ ఆధునిక అన్ని కళారూపాలు ఒకే ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ పెడతా ఉన్నాయి.
0: అనంతరం రాష్ట పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కళాకారుల ప్రతిభ కేవలం ఆర్ట్ గ్యాలరీలకే పరిమితం కాకుండా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలోని నీటిపారుదల శాఖకు చెందిన కాలువలపై ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రత్యేక వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఆయన ఈరోజు పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారెవరిని ఇబ్బందులకు గురిచేయబోమని హామీ ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల కూటమి పాలన, అభివృద్ది, సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, డీఎస్సీకి సంబంధించి దాఖలైన పలు కేసులను న్యాయస్థానాలు కొట్టివేశాయని చెప్పారు. నియామక ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్

0: సుబ్రహ్మణ్యం రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖపట్నం, పాడేరు, అరకు ప్రాంతాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన పరిశీలిస్తారు. అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బాపట్ల జిల్లా వేటపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలను మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఇతర విద్యాసంస్థలతో పోలిస్తే బీసీ గురుకులాలు బోధనలో ముందంజలో ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామని, 6 బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా నవీకరించామని చెప్పారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిన్న మంత్రి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు లేని విధంగా నిడదవోలు నియోజకవర్గానికి రాష్ట ప్రభుత్వం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ద్వారా నిడదవోలును మరింత అభివృద్ధి చేయనున్నామని మంత్రి తెలుపుతూ,
1: ఎల్నినో ప్రభావం, దీని వల్ల వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి. మనకి వర్షాలు పడి 42%, ఇంకా 58% వర్షాలు మనకి, దాని వల్ల కొంచెం ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ రకంగా మన పంటల్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఆలోచించుకోవాలి. రైతులు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మనం ఇబ్బందులు చూసే కంటే కూడా ముందుగానే మనం దాన్ని అధిగమించే విధంగా ముందుగానే మనం పంటలు వేసుకోవడంలో కూడా నీటి అవసరం తక్కువ ఉన్నటువంటి పంటలను వేసుకోవటం, ఇలాంటి వాటి పట్ల మనం శ్రద్ధ పెట్టి చేసుకుంటే మంచిది అనేటువంటి ఆలోచనతో వీటి మీద అవేర్నెస్ ఇవ్వండి రైతులకి అని చెప్పేటువంటి మాట.
0: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 7.74 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో కందుకూరు, కావలి, కొండాపురం, లింగసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని మరికొన్ని మండలాల్లో రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎంశ్రీ పథకానికి ఎంపికైంది. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన 60 లక్షల రూపాయల నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదులు, నూతన పరిశోధనశాల, అధునాతన వంటగతిని నిర్మిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు. ఈ పథకం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు దోహదపడుతుందని ఆమె పేర్కొంటూ,
2: పిఎంసీ కింద 7th ఫేజ్ లో మన స్కూల్స్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయము. 9.2 లక్షల విలువ చేసేటువంటి మంచి కిచెన్ ఎక్విప్మెంట్ వచ్చింది పిల్లలకి. రెండోది ఏంటంటే ల్యాబ్ ఎక్విప్మెంట్, 2.5 లాక్ పైన విలువ చేసేటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ మనకు 4 ల్యాబ్లకి కూడా శాంక్షన్ అయింది. ఇంటర్మీడియట్ పిల్లలకు చాలా ఉపయోగకరమైంది. 51 లక్షలతో మనకు పిఎంసీ కింద సిఎస్ఆర్ ఫండ్స్ లో మనకు కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. చైల్డ్ సనేస్ అని, తర్వాత బ్యాడ్ టచ్ గుడ్ టచ్ యాంటీ టొబాకో ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. పిల్లలు మన దేశానికి ఉపయోగపడేటువంటి సైనికులు లాగా వాళ్ళు తయారవుతున్నారు. అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోడీజీ గారు.
0: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వికాసం విద్యావాహిని కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు.

0: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కొన్ని ప్రకటనలు వింటారు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్, అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్, 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 2:30 సైనిక్ మాధురి కార్యక్రమంలో సావన్ అంశంపై శ్రీమతి సరోజిని శ్రీహర్ష వ్యాఖ్యానంతో కూడిన హిందీ పాటలు వింటారు. సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:00 సమాచారవాణి, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. సాయంత్రం 6:30 సాయం సమీరం. ఈ కార్యక్రమంలో గుంజన్ కార్యక్రమంలో శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి స్వీయ కవితలు వింటారు. అనంతరం ఫిట్నెస్, వికాసం తదితర అంశాలుంటాయి. 7:00 కార్యక్రమాల విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 పల్లెసీమల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పెరటి కోళ్లలో ప్రధాన ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలు, ఈ అంశంపై పశు వైద్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం హరిపురం డాక్టర్ జిఎస్ విజయ గారి పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ N. సుధాకర్ రెడ్డి గారు. అనంతరం జానపద గేయం.

వ్యవసాయ సమాచారం మొదలగు అంశాలుంటాయి. 7:45 స్వరమాలిక. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యమైనవి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మహిళావాణి

ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు తమకు నచ్చిన పాటను ఫోన్ ద్వారా కోరి వినవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ 0891-2727-244 మరియు 2727-288 నంబర్కు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే మేడం జీ.
1: నమస్తే మేడం. నమస్తే అండి. ఏం
0: సోని
1: పాట కావాలి?
0: కుమారి ఫ్రమ్ గాజువాక.
1: పేరండి?
0: బాగుంది.
1: బాగున్నామండి. మీ పేరు?
0: సూర్య కుమారి ఫ్రమ్
1: సూర్యకుమారి గారు.
0: గాజువాక.
1: ఏ పాట కావాలండి?
0: అనురాగ బంధం మూవీలో ఏ జన్మ బంధము
1: అనురాగ బంధం.
0: మేడం జీ
1: తప్పకుండానండి, వినిపిస్తామండి. థ్యాంక్
0: థ్యాంక్
1: యూ
0: యూ
1: అండి
0: మేడం
1: ఫోన్
0: జీ.
1: చేసినందుకు.
0: థ్యాంక్ యూ మేడం జీ. నమస్తే.
1: నమస్తే అండి.
0: శ్రీరామ్.

0: మరి మన తర్వాతి శ్రోత ఏ పాట కోరుకుంటున్నారో చూద్దాం. హలో.
1: హలో, బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా చాలా బాగున్నానండి.
0: మీ పేరండి?
1: నా పేరు ఆదిలక్ష్మి అండి, జ్యోతి నగర్ మరిపాలెం నుంచి కాల్ చేస్తున్నాను.
0: ఆదిలక్ష్మి గారు చెప్పండి, ఏ పాట కావాలి మీకు?
1: నాకు ప్రేమాభిషేకం సినిమాలో నుంచి ఒక దేవత గుడిలో అనే సాంగ్ ప్లే చేయండి మేడం.
0: తప్పకుండానండి, మీకోసం ప్రేమాభిషేకం చిత్రం నుండి ఈ పాట.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
1: శుభమధ్యాహ్నం. నా పేరు కళ్యాణ్, వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: కళ్యాణి గారు, ఏ పాట కావాలి మీకు?
1: సీతారత్న అబ్బాయిలో ఆ పాప కొండల్లో ఈ పాప గుండెల్లో పాట వేయండి మేడం గారు. ఈ పాట పలక అప్పారావు గారు చేయండి మేడం గారు.
0: సరేనండి, తప్పకుండా మీరు కోరిన పాట.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి.

0: మరి మరొక శ్రోత లైన్లో వేచి ఉన్నారు, ఆవిడ ఏ పాట కావాలంటున్నారో చూద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు?
1: నమస్తే అండి, నా పేరు సత్య అండి, నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: సత్య గారు, ఏ పాట కావాలి మీకు?
1: అభిలాష సినిమా నుంచి ఏదైనా పాట.
0: సరేనండి, తప్పకుండా వినిపిస్తాం.
1: అలాగే,
0: థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good afternoon. This is Akashvani and I'm Saira Mujtaba with the midday news. The headlines. Prime Minister Narendra Modi says self-reliance in emerging sectors like semiconductors, space and drones will serve as a strong foundation for Viksit Bharat. Urges IIT students to keep national interest at the center of their decisions. Jharkhand government holds a second round of talks with student protesters over alleged irregularities.

కేసుగా నమోదైంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సైనిక్ మాధురి. సావన్ అనే అంశంతో శ్రీమతి సరోజిని శ్రీహర్ష వ్యాఖ్యానంతో కూడిన హిందీ పాటలు వింటారు.

0: करे शोर।
1: पवन करे शोर।
0: अरे बाबा शोर नहीं, शोर शोर शोर।

సైనిక్ మాదిరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు కావస్తుంది. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై 2వ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 320.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 6 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువవాణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతున్నాం. మనలో చాలామంది ఏదైనా నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న ఇబ్బందులకు కానీ లేకపోతే చిన్న చిన్న అపజయాలకు కానీ నిరుత్సాహపడి నిరాశ నిస్పృహతో నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు, ఇలా వెనుకంజ వేస్తూ ఉండడం మనందరం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఆ నిరాశ నిస్పృహల్ని మన దరి చేరకుండా ఎక్కడ పొరపాటు జరిగింది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్న విషయాన్ని గుర్తించి ఆ తప్పును మళ్ళీ జరగకుండా మన నిజ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించవచ్చు. దీనికి కావాల్సింది కాస్త పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూల దృక్పథం. ఈనాటి యువవాణి యోజన కార్యక్రమంలో పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూల దృక్పథం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సానుకూల దృక్పథం అనగా జీవితాన్ని ప్రతికూల పరిస్థితులను కూడా ఆశావాహ కోణంలో చూడటం. ఇది కేవలం నవ్వుతూ ఉండటం కాదు, కష్టాల్లోనూ మంచిని వెతకడం. ఇది శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మనల్ని విజయ తీరాల వైపు తీసుకువెళ్తుంది. సానుకూల దృక్పథం అనేది జీవితాన్ని మెరుగ్గా చూసే ఒక మంచి ఆలోచన విధానం. ఇది కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండటం వల్ల ఒత్తిడి తగ్గి జ్ఞాపక శక్తి పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం పాజిటివ్ యాటిట్యూడ్ గురించి. దానికంటే ముందుగా ఒక చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

పాజిటివ్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్య సాధనలో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆటంకాలు అవరోధాలు ఏర్పడతాయి. అంత మాత్రాన మన లక్ష్యాన్ని పక్కదోవ పట్టించక్కర్లేదు, అలాగే మన ఆశావాదాన్ని విడవక్కర్లేదు. సానుకూల దృక్పథంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే విజయం మనదే. అయితే సానుకూల దృక్పథం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనలో ఉత్సాహం పెరుగుతుంది, ప్రతిరోజు కొత్త శక్తితో పనిని ప్రారంభిస్తాం. అలాగే మనలో ఒక్కొక్కసారి ఏర్పడినటువంటి ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది ఈ సానుకూల దృక్పథం. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా పరిష్కారం వెతుకుతారు. ఆత్మవిశ్వాసం, మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. అలాగే సానుకూల దృక్పథం ఉన్నవారు తమ చుట్టూ ఉన్నవారితో సంతోషంగా ఉంటారు, మాట్లాడతారు కూడా. అయితే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ని అలవర్చుకునే మార్గాలు ఏంటంటే, ప్రతి విషయంలోనూ మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు అలాగే ప్రతికూల పరిస్థితులు ఉన్నవారికి దూరంగా మనం ఉండాలి. మీకు ఎవరైనా

హెల్ప్ చేస్తే వారికి కృతజ్ఞత తెలపడం అలవాటు చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యం, ప్రతిరోజు వ్యాయామం లేదా ధ్యానం చేయండి. దీని ద్వారా కొంతవరకు పాజిటివ్ యాటిట్యూడ్ అరే సానుకూల దృక్పథం అలవాటు పడుతుంది. మరొక చిత్రగీతం విందాం. అడవిరాముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట.

0: జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కృషి పట్టుదలతో మన లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైనటువంటి సాధన చేయాలి. అయితే పాజిటివ్ యాటిట్యూడ్ని, సానుకూల దృక్పథం అనేది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆశావాదంతో, నమ్మకంతో ఎదుర్కొనే ఒక మానసిక స్థితి. ఇది సమస్యలను చూసి పారిపోవడం కాదు, ఆ సమస్యల్లో దాగి ఉన్న అవకాశాలను మరియు పరిష్కార మార్గాలను వెతకడం. మనం ఆలోచించే విధానమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. సానుకూల ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా సులభంగా అధిగమించగలడు. ఆశావాదాన్ని ఎప్పుడూ విడవరాదు. జరిగిన తప్పులను లేదా ఓటమిని అంగీకరించి వాటి నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. అలాగే మనకు లేని వాటిని గురించి ఆలోచించకుండా ఉన్న వాటిని చూసి ఆనందపడాలి, సంతోషించాలి. అయితే ఈ ఆశావాద దృక్పథాన్ని ఎలా పెంపొందించుకోవాలి అన్న విషయాలు ఒక పాట తర్వాత విందాం. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి కేఎస్ చిత్రపాండ పాట వింటారు.

పాజిటివ్ యాటిట్యూడ్ని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. సరికొత్తగా ఆలోచించడం, నేను ఈ పనిని చేయలేను అనుకునే బదులు ఈ పనిని నేను ఎలా నేర్చుకోగలను అని ఆలోచించండి. అలాగే అవాయిడ్ నెగిటివిటీ, ఎప్పుడూ బాధపడుతూ ఇతరులను విమర్శించే వ్యక్తులకు మరియు వార్తలకు వీలైనంత దూరంగా ఉండండి. జీవితంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించినప్పుడు మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోండి. ఉదాహరణకు మంచి పోషకాహారం తీసుకోవడం, సరైన టైంలో నిద్రపోవడం, వ్యాయామం లేదా ధ్యానం చేయడం మెదడును చురుగ్గా ఉంచి సానుకూల ఆలోచనలు కలిగిస్తాయి. సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్ మనుషుల జీవితాలను ఎలా మార్చేస్తుందో అర్థవంతమైనటువంటి నిజ జీవితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఆలోచన విధానం మారితే మన భవిష్యత్తు ఎలా మారుతుందో నిరూపిస్తాయి ఈ రెండు ఉదాహరణలు. ముందుగా థామస్ ఆల్వా ఎడిసన్, ఈయన జీవితం సానుకూల దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం. ఎన్నో అపజయాలను, కష్టాలను

ఎదుర్కొని సానుకూల ఆలోచనలతో ఎలా అధిగమించారో తెలుసుకుందాం. థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త. విద్యుత్ బల్బును కనిపెట్టే క్రమంలో ఆయన చూపిన సానుకూలత అసమానమైనది. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టడానికి ఇంచుమించుగా 10,000 సార్లు ప్రయోగాలు చేసి విఫలమయ్యారు. అయితే ఒక రిపోర్టర్ ఆయన్ను 10,000 సార్లు ఓడిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది అని అడిగాడట. దానికి థామస్ ఆల్వా ఎడిసన్, నేను ఓడిపోలేదు, బల్బు తయారు కావడానికి పనికిరాని 10,000 మార్గాలను నేను విజయవంతంగా కనుగొన్నాను అని సమాధానమిచ్చారట. ఇంకొక ఉదాహరణ, మనందరికీ తెలిసిన గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, భారతదేశ మిస్సైల్ మ్యాన్గా అలాగే మాజీ రాష్ట్రపతి అయిన కలాం గారి జీవితం పేదరికం నుండి అత్యున్నత శిఖరాలకు చేరిన ఒక మహాప్రస్థానం, ఒక ప్రస్థానం. కలాం గారికి చిన్నప్పటి నుండి ఫైటర్ పైలట్ అవ్వాలని బలమైన కోరిక ఉండేది. ఆయన ఎయిర్ ఫోర్స్ పరీక్ష రాశారు. మొత్తం 8 పోస్టులుంటే ఆయనకు 9వ ర్యాంక్ వచ్చింది. కేవలం 1 ర్యాంక్ తేడాతో ఆయన కళ చెదిరిపోయింది. కానీ సానుకూల దృక్పథాన్ని మాత్రం విడవలేదు. ఆ అపజయాన్ని భగవంతుడి సంకల్పంగా భావించారు. పైలట్ కాకపోయినా రాకెట్లను తయారు చేసే శాస్త్రవేత్తగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా సుఖోయ్ ఫైటర్ విమానంలో ప్రయాణించారు. దేశ సైన్యానికి సర్వసేనా అధ్యక్షుడయ్యారు రాష్ట్రపతిగా. ఇలా చాలా ఉదాహరణలు ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అపజయాలకు నిరాశ నిస్పృహతో కుంగిపోకుండా ఆశావాదంతో ముందుకు వెళితే, ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం విజయం సాధించవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఓ పాపాలల్లి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరు ఇంతవరకు యువవాణి యువజన కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు తెలుగు మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కోకిలమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిబి శ్రీనివాస్ పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమం తర్వాత ఆలాపన చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, పర్యావరణాన్ని కాపాడండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, రోడ్డు ప్రమాదాలను నివారించండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి స్థానిక ప్రకటనలు. ముందుగా వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు స్థానిక అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఈ నెల అంటే ఆగస్ట్ నెల 23, 24 మరియు 25 తేదీల్లో 3 రోజుల పాటు నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391477476. ఫోన్ నంబర్ మరొకసారి 9391477476. ఈ నంబర్ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. ఇదే ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి స్వీయ కవితలు, ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేటివ్స్ 2026 గురించి వివరాలు, సినిమా పాటలు ఉంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయతి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పెరటి కోళ్లలో ప్రధాన ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలు ఈ అంశాన్ని గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ విజయరాజ్ని గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం కూడా ఉంటాయి. 8:00 సంస్కృత ప్రసంగం కార్యక్రమంలో కాళిదాసు మేఘదూతం ప్రాచీన భారతీయ నాగరికతకు సాక్ష్యం, డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జాతీయ వార్తలు తెలుగులో, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం ప్రసారమవుతుంది. ఇప్పుడు వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో మొదటి గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 5.2 మిల్లీమీటర్గా నమోదైంది, గాలిలో తేమ 87%. పౌరు విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 57%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. నైరుతి బెంగాల్ మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై ఏర్పడిన ఎగువ వాయు తుఫాను వలయం ప్రభావంతో ఈరోజు అంటే 8/8/2026 భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 అదే ప్రాంతంలో ఒక అల్పపీడనంగా ఏర్పడింది. దీని ప్రభావంన ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల్లో వాతావరణ హెచ్చరిక. ఈరోజు 8వ తేదీ ఆగస్టు నెల. నైరుతి బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక 2వ రోజు అంటే 9వ తేదీ రేపు నైరుతి బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వరకు బలమైన ఎదురుగాలులు వీస్తాయి. ఈ వేగ విస్తృతి 65 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. 3వ రోజు ఈ నెల 10వ తేదీ దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గరిష్ట

ముఖ్యంగా 65 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి విన్నారు.

0: They also focused on creating more opportunities for artists. The meeting discussed using digital platforms to help artists reach wider markets. Protecting and restoring cultural heritage was another key focus. The Intermeteorological Department, IMD, has issued an orange colour warning for heavy to very heavy rainfall over Rajasthan and Odisha today. According to the IMD, thunderstorms accompanied by lightning and gusty winds are expected to prevail over Lakshadweep, North Interior, Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal today. The IMD has also predicted heavy rainfall with thunderstorms and lightning in various parts of the country over the next 2 to 3 days. And with that, we end this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్థిక వ్యవహారాలపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందన్నారు. అలాగే ఈ నెలలోనే అమరావతికి సంబంధించి 2 కీలక ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని చంద్రబాబు నాయుడు వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వర్షాకాలంలోనూ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల 2 రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించామని, 2 విడతలో మరో 2,600 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, అందులో ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. ఇక గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై విస్తృత చర్చ కోసం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో అంతర పంటలు, నీటి నిర్వహణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎల్నినో ప్రభావంపై గుంటూరులో ఈరోజు నిర్వహించిన నీటిపారుదల శాఖ సలహా సంఘం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు సమావేశం నిర్వహించామని చెప్పారు. రైతులు ముందు చూపుతో ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని కోరారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం శాస్త్రవేత్తలు అందించే సూచనలను పాటించాలని మంత్రి పేర్కొంటూ,
1: ఎల్నినో ప్రభావం వల్ల రమారవి రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 48 నుంచి 58% వరకు కూడా రెయిన్ఫాల్ డెఫిషిట్ కనబడతాం. ఒక్క గుంటూరు జిల్లాలో చూసుకుంటే 38% రెయిన్ఫాల్ డెఫిషిట్ కనబడతాం. నిన్న 7వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రైతులకి ఏ రకంగా మనం

0: అంతర పంటలు ఏర్పరచుకోవాలి, లేకపోతే నీటి ఒత్తిడి లేనటువంటి పంటలను ఎలాగ మనం చేసుకోవాలి, వాటితో పాటు నీటి నిర్వహణ ఎలాగ అనేటువంటి అంశాల మీద ఒక చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది.
1: యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, పాలకొల్లు, పోడూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో రహదారి కాలువ పనులకు మంత్రి రామనాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. 10 ఏళ్ల నుంచి అభ్యర్థులు శ్రమించి పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారని వారిని విమర్శించడం తగదన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండల కేంద్రంలో 2 కోట్ల 12 లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాల భవన సముదాయాన్ని, 53 లక్షల రూపాయలతో నిర్మించిన మండల విద్యాశాఖ అధికారి భవన సముదాయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. విద్యా సంవత్సరం మొదట్లోనే యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు అందించడంతో పాటు డొక్కా సీతమ్మ పేరిట నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని వివరించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ PMRBP 2026 అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించామని విశాఖపట్నం జిల్లా బాలల సంరక్షణ అధికారి కె. హరికృష్ణ తెలిపారు. భారతదేశంలో నివసిస్తున్న 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుండి 2026 జూలై 31 నాటికి 18 సంవత్సరాలు దాటని భారతీయ బాలబాలికలు ఈ పురస్కారాలకు అర్హులని చెప్పారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బాలబాలికలను ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. అర్హులైన బాలబాలికలు తమ స్వీయ నామినేషన్తో పాటు ఇతరులు చేసిన సిఫార్సుల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, నామినేషన్లు కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు. వాతావరణం. నైరుతి బెంగాల్ దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమం వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎల్. నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: కృష్ణా జిల్లా పెడనలో ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు సహకారంతో 102.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న త్రాగునీటి పథకానికి ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా పెడన పట్టణంలో త్రాగునీటి సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సురక్షితమైన మంచినీటి సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడంతో పాటు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించడమే తమ లక్ష్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ వైకోమ్ నైడియాదేవి స్పష్టం చేశారు. ఈరోజు అమలాపురంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, జిల్లాలోని 19 మండలాల తహసీల్దార్ కార్యాలయాలతో పాటు అమలాపురం, కొత్తపేట, రావులపాలెం రైతు బజార్లలో మొత్తం 22 ప్రత్యేక బియ్యం అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కించరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: देशानां तीर्थयात्रिभ्यः बालटालतः जम्मूनगरं प्रति आगन्तुम् अनुमतिः वर्तते। अमेरिका देशस्य यूजीन नगरे प्रचलितायां विश्व एथलेटिक्स अंडर 20 चैंपियनशिप क्रीडायां तृतीय दिने भारतेन स्वस्य पदकाभियानं समारब्धम्। पुरुषाणां जैवलिन थ्रो इति स्पर्धायां आशीष यादवः रजत पदकं प्राप्तवान्। 19 वर्षीयः आशीषः तृतीय प्रयासे 74.09 मीटर मितं व्यक्तिगतं सर्वोत्तम क्षेपं प्राप्य द्वितीय स्थानं संप्राप्तवान्। आशीषः अस्मिन् स्पर्धायां रजत पदकं प्राप्तवान्। सः नीरज चोपड़ा इत्यस्य पश्चात् द्वितीयः भारतीयः अभवत् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో శ్రీ భాగవతుల సత్యనారాయణ మూర్తి గారి స్వీయ కవితలు వింటారు.
4: ఏ ఆకాశవాణి కా విశాఖపట్నం కేంద్ర హై ప్రస్తుత హై హమారా హిందీ కార్యక్రమ గుంజన్. ఆజ్ ఆప్ సునేంగే శ్రీ బిఎస్ మూర్తి సే ఉన్కీ లిఖీ కుచ్ కవితాయే.
5: మేరీ పహలీ కవిత కా శీర్షక్ హై దేశభక్తి బనాం మౌజ్ మస్తీ. కడాకే కీ ఠండ్ మే, కడక్తీ ధూప్ మే, బర్ఫీలే పహాడో మే, ఘనే జంగలో మే, క్రూర్ జానవరో కే చంగుల్ మే, అనంత ఆకాశ మే, సముందర్ కే బీచ్ మే, దుష్మన్ కీ తలాశ మే, నా ఖానే కీ పర్వాహ, నా జాన్ కీ పర్వాహ, ధీరజ్ ఖోయే బినా, శౌర్య ఛోడే బినా, దుష్మన్ కా కామ్ తమామ్ కర్నే మే, రాత్ దిన్ ఏక్ కర్ జాన్ హథేలీ మే రఖ కర్ ఆగే బఢతా హీ జాతా హై సైనిక్ కరోడో జనతా కి సురక్షా మే. వాతానుకూలిత కమరో మే, అతి ములాయం గద్దో మే, మధుర సంగీత్ కి ఝంకారో మే, మధుశాల కే మస్తీ మే, మస్త్ హై హర్ జవానీ కరోడో కి తాదాత్ మే. రోటీ గలే సే నిగల్నే సే పహలే, పానీ గలే సే ఉతర్నే సే పహలే, కభీ భీ ఆ సక్తా హై బులావా, భలే క్యో నా హో థకా హారా, పాతే హీ ఇషారా దౌడ్ పడతా హై జంగ్ కే మైదాన్ మే, టూట్ పడతా హై దుష్మన్ కే ఇలాకే మే. నా కాటోం కీ పర్వాహ, నా ఎలహరి కీ చింత, నా జాన్ కీ పనాహ, నా మాన్ కీ చింత, ఆగే బఢతా హీ జాతా హై సైనిక్ కరోడో జనతా కీ సురక్షా మే. ఖీర్ పనీర్ కీ అపేక్షా మే, దాల్ రోటీ కీ ఉపేక్షా మే, అసీమిత్ మాంగో కీ బాఢ మే, ఘమండ్ వ అహంకార మే ఆకంఠ డూబీ జనతా హమేషా ఇస్ విచార్ మే కీ పడోసీ సే జాన్ పెహచాన్ కహీ ఘట్ న జాయే మాన్ ఆంఖో మే పట్టీ బాంధే మస్త్ హై జనతా అప్నే హీ ధున్ మే. హట్టా కట్టా జవాన్ జంగ్ మే, ఖూన్ సే లథపథ అవస్థా మే, హాత్ కటే యా భలే కటే పైర్ కించిత్ మాత్ర పర్వాహ బగైర్, తడప్తే హుయే భీ పీడా కో భూల్ కర్, జిమ్మేదారీ కో కబూల్ కర్, జఖ్మీ సాథియోం కో ఏక్ ఏక్ కర్, అప్నే కంధే పర్ లాద్ కర్, ఉపచార్ కీ ఆశ లియే దౌడ్ పడతా హై అస్పతాల్ కీ ఓర్. జన్మదిన్ కే ఉపలక్ష్ మే, శాందార్ సమారోహ మే, సజ్ ధజ్ కర్ బన్ ఠన్ కర్, అతిథియో కే ఆగమన్ మే, మెహమానో కీ ఖాతిర్దారీ మే, కీమతీ తోఫోం కే మౌజ్ మే, మస్తీ భరే మాహోల్ మే వ్యస్త హై హర్ జవానీ. చూడియో కీ ఖన్ ఖన్, ప్యార్ భరే ఆలింగన్, గహనో కీ ఝమక్, సాడియో కీ చమక్, నర్తకీ కీ ఛమక్, ఇత్ర కీ మహక్, జూతో కీ దమక్, ఢోలక్ కీ ఠనక్, ఠహాకే ఫటాకే ఆనందమయ వాతావరణ్. ఉధర్ జీవన్ మరణ్ విధ్రో, ఇధర్ జన్మదిన్ సమారోహ, ఉధర్ సర్వత్ర హాహాకార్, ఇధర్ మస్తీ మజేదార్, ఉధర్ ఖూన్ సే లత్పత్, ఇధర్ ఉమంగ్ బరి కసరత్,

వ్యాధుల నుండి అనారోగ్య పరిస్థితులను నివారించడంలో సహాయపడుతుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలపై WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలు ఏమన్నాయంటే, శరీరానికి కార్బోహైడ్రేట్లు ప్రాథమిక శక్తి వనరులను అందిస్తాయి. ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం మారవచ్చు మరియు కొన్ని అనారోగ్య పరిస్థితులకు చికిత్స చేయడానికి తక్కువ మరియు చాలా తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ చాలామందికి వారి ఆహారంలో వివిధ రకాల శుద్ధి చేయని కార్బోహైడ్రేట్లు గణనీయమైన భాగంగా ఉండాలి. ఇది మొత్తం రోజువారీ శక్తిలో సుమారుగా 45 నుండి 75% ఉంటుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు ప్రధానంగా తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు మరియు పప్పుధాన్యాల నుండి లభిస్తాయి. తృణధాన్యాలకు ఉదాహరణ ప్రాసెస్ చేయని మొక్కజొన్న, మిలెట్స్, ఓట్స్, గోధుమ మరియు బ్రౌన్ రైస్ మొదలైనవి. పప్పుధాన్యాలు కందిపప్పు, శనగలు, బీన్స్, బఠానీలు మొదలగైనవి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు ఉత్తమమైనవే, కానీ వాటిలో అదనపు చక్కెరలు లేదా అధిక సోడియం లేనంత వరకు తీసుకోవచ్చు. అసలు ఆరోగ్యకరమైన ఆహారం అంటే సంపూర్ణమైన పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలపై దృష్టి పెట్టడం. ఇది ప్రోటీన్, పాల ఉత్పత్తులు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు తృణధాన్యాలు. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలు ఉండేలా మనం చూసుకోవాలి. అలాగే ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది మరియు ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా అనిపించేలా చేస్తుంది ఈ ఫైబర్ ఫుడ్. ఫైబర్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయకారిగా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, గింజలు మరియు విత్తనాలు ఫైబర్కు మంచి వనరులు. ఆరోగ్యకరమైన ఆహారాలు సాధారణంగా సంపూర్ణ ఆహారాలుగా ఉంటాయి. ఇవి పుష్కలంగా పోషకాలను అందిస్తాయి, సంతృప్త కొవ్వు మరియు సోడియం తక్కువగా ఉంటాయి. అలాగే తీపి పదార్థాలు వంటి సంకేతాలను కూడా నివారిస్తాయి. ప్రతిరోజు కొన్ని ప్రధానమైన ఆహారం తీసుకోవడం ద్వారా చాలా వరకు వ్యాధులను నివారించవచ్చు. ఆరోగ్యానికి ఒక వరం అని నిరూపించగే అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి తప్పనిసరిగా మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలు పోషకాలతో కూడిన ఉండటమే కాకుండా అనేక ప్రమాదకరమైనటువంటి వ్యాధుల నుండి కూడా మనం రక్షిస్తాయి. ఏ ఆహార పదార్థాలు ప్రతిరోజు మనం తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక నూనెలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అలాగే మసాలాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం. కాబట్టి వీలైనంత వరకు, చాలా వరకు ఇప్పుడు చెప్పినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే ఏం తీసుకోవాలి? పెరుగు తీసుకోవచ్చు. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12 వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. సాధారణ పెరుగు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. దీన్ని రోజు మనం తీసుకున్నటువంటి డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. బెర్రీస్లో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియకు కూడా చాలా ఉపయోగపడుతుంది. వీటిలో యాంతోసైనిన్ ఉంటుంది. ఇది గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నట్స్లో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, రోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు వీటిని చేర్చుకోవడం మంచిది. అలాగే ఆకుకూరల్లో ఖనిజాలు, విటమిన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో చేర్చుకోవాలి. మీరింతవరకు ఫిట్నెస్ మంత్రాలో ఆరోగ్యం, ఆహార అలవాట్ల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అభినందన చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి పండిన పాట వింటారు.

0: సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేట్స్ 2026 గురించి జి నందిని దేవి గారు అందించిన వివరాలు విందాం.
1: శ్రోతలందరికీ నమస్కారం. భారత్ ఇన్నోవేట్స్ అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ స్థాయి వినూత్న కార్యక్రమం. భారత ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లు రూపొందిస్తున్న అత్యుత్తమ డీప్టెక్ ఆవిష్కరణలను ప్రపంచ వేదికపై ప్రదర్శించడమే భారత్ ఇన్నోవేట్స్ యొక్క ప్రధాన లక్ష్యం. పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో భారత్ ఆవిష్కర్తలకు అనుసంధానం కల్పించింది. కృత్రిమ మేధస్సు అంటే AI, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, ఆరోగ్య సాంకేతికత,

0: వ్యవసాయం, ఫిన్టెక్, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, రోబోటిక్స్, సైబర్ భద్రత వంటి 13 కీలక రంగాలు భారత్ ఇన్నోవేట్స్లో ఉన్నాయి. ఈ కార్యక్రమం వలన భారతీయ స్టార్టప్లకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. యువ పరిశోధకులకు ప్రపంచ నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు పెరుగుతాయి. భారత్ ఆవిష్కరణలకు విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుంది. భారత్ ఇన్నోవేట్స్లో యువత పాత్ర అత్యంత కీలకం. కొత్త ఆలోచనలు ఉత్పత్తులుగా, సేవలుగా మార్చి సమాజ సమస్యలకు పరిష్కారాలు అందించడానికి ఈ వేదిక సహాయపడుతుంది. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకునే అవకాశం పొందుతారు. భారత్ ఇన్నోవేట్స్ అనేది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, భారతదేశాన్ని ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఒక కీలక అడుగు. విజ్ఞానం, సాంకేతిక యువత, సృజనాత్మకత కలిసినప్పుడు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రాధాన్యం ఇస్తుంది. భారత్ ఇన్నోవేట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ యువతలో ఆవిష్కరణ, పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచడం. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు స్టార్టప్లకు ప్రపంచస్థాయి గుర్తింపు అవకాశాలు కల్పించడం. భారతదేశంలో అభివృద్ధి చేసిన సాంకేతికతలను అంతర్జాతీయ మార్కెట్కు తీసుకువెళ్లడం. అలాగే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త భాగస్వాములను ఏర్పరచడం. విదేశీ పెట్టుబడులను ఉద్యోగాల సృష్టికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఆవిష్కరణలను ప్రోత్సహించడం భారత్ ఇన్నోవేట్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
1: మీరింతవరకు వికాసం శీర్షికన భారత్ ఇన్నోవేట్స్ 2026 గురించి జి నందినీదేవి గారు అందించిన వివరాలు విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా నోము చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు సాయం సమృద్ధి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాష

భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారమే కార్యక్రమం వివరాలు. 7:18 కిసాన్ వాణి ప్రాయోజక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. కార్యక్రమంలో పెరటికోళ్లలో ప్రధాన ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలు ఈ అంశాన్ని గురించి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ విజయరాజ్ని గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం కూడా ఉంటాయి. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:00 సంస్కృత ప్రసంగం కార్యక్రమంలో కాళిదాసు మేఘదూతం ప్రాచీన భారతీయ నాగరికతకు సాక్ష్యం ఈ అంశాన్ని గురించి డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 9:15 స్పాట్ లైట్. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం, రచన శ్రీ గురుజాడ పరో గారు, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో మహాసౌరం సన్నతి గీతాలు ఉంటాయి. 6:30 చింతన వ్యాఖ్యాత రెవరెండ్ ఉరం ఇజ్రాయెల్ రాజు. 6:35 పొలం పనులు. 7:15 ఈ మాసు పాట ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు గారు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారు. అనంతరం ఉదయ సమీరాలు కార్యక్రమంలో యానివర్సరీ ఆఫ్ కకోరి ఇన్సిడెంట్ గురించి వివరాలు. అనంతరం పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్య నటులు రేలంగి వెంకటరామయ్య గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు ఎల్లప్రగడ సుబ్బారావు గారి వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం లేఖావళి, శ్రోతలుత్తరాలకు సమాధానాలు, పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలుంటాయి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 9:35 పాటల పల్లకి. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి. 10:30 ఆప్కి మన్పసంద్. 12:40 భక్తి సంగీతం కార్యక్రమాలు. శ్రీ జాకా విక్రమ్ దేవ్ గారు పాడిన కొన్ని భక్తి గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ హెచ్ రామ్చరణ్ వైలిన్, శ్రీ ఏ ఆనంద శ్రీహరి మృదంగం. 1:30 ప్రసారమయ్యే మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో చోడవరం శ్రీ వల్లి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం. 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో చోడవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 తెలుగు నాటకం విజయవాడ కేంద్రం నుంచి. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కాఫీ తోటల్లో భూసార పరీక్ష కొరకు మట్టి నమూనా సేకరణ మరియు భూసార సంరక్షణ పద్ధతుల గురించి శ్రీ ఆర్ నాగేశ్వరరావు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్ధిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఇక వార్తల వివరంగా. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాలును ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: आप सब जानते हैं, हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती हैं और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा.
0: దేశంలో కొత్త రంగాలు ఆవిర్భవిస్తున్నాయని, ఇవి యువతకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని చెప్పారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్లు వంటి రంగాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి, అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ది సాధించే దిశగా భారత్ కృషి చేస్తుందని, తద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. జీతభత్యాలు, ఉద్యోగాలు లేదా తాము పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో తమను తాము పోల్చుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీవితం అనేది ర్యాంకుల పట్టిక కాదని, ఒకరి ప్రయాణం ఇతరులతో పోటీ పడటం కాదని, అది తమతో తాము చేసుకునే పోటీ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఐఐటి ఢిల్లీలో పరంప్రజ్ఞ అనే హైపర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ సదుపాయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికత వల్ల భారతదేశ విద్యా వ్యవస్థ అభ్యాసకుడికి ప్రాధాన్యత ఇచ్చేదిగా, పరిశోధన ఆధారితమైనదిగా, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండేలాగా మారిందని అన్నారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు ముంబైలో జరిగిన సహకార్ నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నిటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేరాలని కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నిటికీ పిలుపునిచ్చారు. ముంబైలోని పోర్టు ప్రాంతంలో ఎన్యూసీఎఫ్డీసీ కొత్త కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థ తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుస్తూ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
2: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి భారత్ తన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. గత 12 ఏళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం అనేది స్వచ్ఛ ఇంధన మార్పు దిశగా దేశ ప్రయాణాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందని, ఇది నిరూపిస్తుందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు నౌకాయాన జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రతి నావికుడికి భద్రత గౌరవం సంక్షేమాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ముంబైలో నావికుల భద్రతా సంక్షేమంపై ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అగ్రగామి నావికా దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సముద్రయాన రంగంలో డిజిటల్ వేదికైన ఈ సముద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఓడరేవులు నౌకాయాన జలమార్గాల శాఖ కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ 2013లో సుమారు 1.03 లక్షలుగా ఉన్న భారతీయ నావికుల సంఖ్య 2025 నాటికి 3.23 లక్షలకు పైగా పెరిగిందని, తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. న్యాయం అందరికీ చేరడం అనేది సంభాషణతోనే మొదలవుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు ఇండోర్లో న్యాయ సేవలను మెరుగుపరచడం అనే అంశంపై జరిగిన పశ్చిమ మండల ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన వివిధ వర్గాల ప్రజల సమస్యలను వారి సొంత భాషల్లోనే వినాలని సూచించారు. న్యాయ సేవ సంస్థల వాలంటీర్లు బాధితులకు గౌరవప్రదంగా న్యాయం జరిగేలా సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో శతాబ్దాల నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పారు. దేశంలోని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలన్న శిరోమణి అకాలీదళ్ డిమాండ్ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత సమానమైన నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా రిజిజు పిలుపునిచ్చారు. కాగా చండీగఢ్లో జరిగిన తమ సీనియర్ నాయకుల సమావేశంలో శిరోమణి అకాలీదళ్ ఈ డిమాండ్ చేసింది. 2029లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేసేందుకు తాజా జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే నారీశక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ 2 రోజుల అండమాన్ నికోబార్ దీవుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయపురానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ ఉత్కృష్ వద్ద ఉపరాష్టపతికి ఘనంగా స్వాగతం పలికారు. నావికాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సాయంత్రం జాతీయ స్మారక సెల్యులార్ జైలును ఉపరాష్టపతి సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వతంత్రతా జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వీర్ సవార్కర్ సెల్తో పాటు చారిత్రాత్మక సెల్యులార్ జైల్లోని సెంట్రల్ టవర్, వర్క్షెడ్, మ్యూజియం, ఎగ్జిబిషన్ గ్యాలరీ కూడా రాధాకృష్ణన్ సందర్శిస్తారు. అనంతరం జాతీయ స్మారక సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షోను ఉపరాష్టపతి వీక్షిస్తారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం ఈరోజు భూపాల్లో జరిగింది. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు

0: కిసాన్ వాణి ప్రాయశ్చిత్త కార్యక్రమం వింటారు.
1: కిసాన్ వాణి ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: अरे अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का।
1: पुतला बोल रहे हैं?
0: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब?
0: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
1: पर हम तो सब यही डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच
0: है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదటిగా పరిటి కోళ్లలో ప్రధాన ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలు. ఈ అంశంపై కేవీకే హరిపురం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ విజయరాజ్ని గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
4: మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. మనకి రైతు కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయంతో పాటుగా పాడి పశువుల పోషణ, గొర్రెల పోషణ, కోళ్ల పోషణ అనేది సాధారణంగా చేసేటువంటి చర్య. మరి రోజువారీ రైతు మహిళలకి కాస్త కోస్తో చేతికి రోకలు రావాలంటే పాడి పశువులన్న ఉండాలి, లేదన్నా పెరటి కోళ్ళన్న ఉండాలి. ఈ పెరటి కోళ్ళ వల్ల ముఖ్యంగా కుటుంబానికి కూడా పోషకాహారం అందుతుంది, దానికి తోడు రైతు మహిళలకి కాస్త కోస్తో పైసలు కూడా వస్తాయి. మరి ఈరోజు ముఖ్యంగా ఈ పెరటి కోళ్ళ నుంచి ఎక్కువ లాభం పొందాలి అంటే దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి రోగాలు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేటువంటి విషయాలకు సంబంధించి మనము తెలుసుకోవడానికి ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ విజయరాజ్ని గారిని ఆహ్వానించడం జరిగింది. డాక్టర్ విజయరాజ్ని గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: రాజ్ని గారు, అసలు వ్యాధులు అనేవి ఎలా వ్యాప్తి చెందుతాయి వీటికి? ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాయి.
5: అవునండి.
4: మరి ఎందుకు వ్యాధులు వస్తాయి, వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి?
5: మనకి ఎలాగైనా సరే వ్యాధులు అనేవి, అంటే ఇప్పుడు మనకు ఒకటో రెండో కోళ్ళు పెంచుకుంటే వాటిని యాజమాన్యం చేయడం ఒక ఎత్తండి. ఇప్పుడు వాణిజ్య శైలిలో మారుతోంది, అందరు రైతులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న పండ్ల తోటల్లో కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ స్థలాల్లో కానీ చుట్టూత కంచె వేసుకుని 50-100 కోళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. ఇవైనా దేశవాళీ కోళ్ళు కూడా, దేశవాళీ అసీల్ కోళ్ళు కూడా, కడక్నాథ్ కానీ అసీల్ కానీ, తర్వాత మనకి కొన్ని రకాల కొంతమంది ఏంటంటే బయట దేశాల నుంచే తెచ్చుకోవడా కోళ్ళను పెంచుకుంటున్నారు. విదేశీ కోళ్ళు,
4: విదేశీ కోళ్ళని
5: రేట్ ఎక్కువ పలుకుతున్నాయని అవి కూడా తెచ్చి పెంచుకుంటున్నారు అనమాట. సో ఒక 5-10 కోళ్ళు ఉంటే వాటి యాజమాన్యం వేరేలా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ చోటు ఉంటుంది, తిరుగుతూ ఉంటే వ్యాధుల వ్యాప్తి కూడా అంత ఉండదు. కానీ 50-100-200 కోళ్ళు కూడా పెట్టి షెడ్లో పెట్టి పోషించే వాళ్ళు ఉన్నారు.
4: సో ఇక్కడ
5: పెరటి కోళ్ళని, ఈ పెరటి కోళ్ళు కానీ అభివృద్ధి పరిచిన కోళ్ళు కానీ దేశవాళీ కోళ్ళని పెంచుతున్నారు కాబట్టి ఒకే చోట ఉండడం వల్ల వ్యాధుల వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వ్యాధుల వ్యాప్తి ముఖ్యంగా ఎలా అవుతుందంటే మనకి ఫస్ట్ గాలి ద్వారా వస్తుందండి ప్రధంగా, దాని తర్వాత మేత, నీరు ద్వారా,

0: షెడ్లో కానీ ఫారంలో కానీ పనిచేసే మనుషులు ఆ వాళ్ళ చేతులు, వాళ్ళ కాళ్ళకున్న చెప్పుల ద్వారా, తర్వాత గుడ్లు ట్రేల ద్వారా ఈ రకరకాలుగా వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతాయి అన్నమాట. ఒకవేళ ఏదైనా కోడికి రోగం వస్తే గనక ఆ కోడిని మనము అన్ని కోళ్ళతో కలిపి వదిలేస్తూ ఉంటాం,
1: తెలియదు కదా,
0: తెలియదు కదా.
1: మామూలుగా పెద్ద పశువులు అయితే ముట్టికి చర్మంకి చెమట రాదని,
0: అవునండి,
1: నల్లగా ఉంటదని,
0: అవునండి,
1: నెమరు ఏదని అంటుంటా,
0: అవును.
1: ఈ చిన్న చిన్న కోళ్ళు
0: కోళ్ళు తిరుగుతూ ఉంటాయి, తెలియదు మనకి. ఇప్పుడు ఈ 100 కోళ్ళలో జనరల్ గా ఏదైనా సరే సాధారణంగా మనకి కోడికి రోగం వచ్చింది అంటే ఎవరికైనా సరే ముందు జ్వరం వస్తుంది. మనం 100 కోళ్ళలో ప్రతి కోడిని పట్టుకుని టెంపరేచర్ చూడలేం కదా, ఎంత ఉందో ఉష్ణోగ్రత, కష్టం అవుతుంది. కానీ కొన్ని కొన్ని లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్గా ఏంటంటే మనకి ఉత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది, గుడ్లు పెట్టవు. ఇంకోటి రైతు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి వారము మనము ర్యాండమ్ గా కోళ్ళని బరువు చూసుకుంటూ ఉండాలండి. కోడి బరువు పెరుగుతుందా లేదా అక్కడక్కడ దాన్ని పట్టుకుని ఒక చిన్న మనకి తూనిక యంత్రం పెట్టుకుని బరువు చూసుకుంటూ
1: ఉంటే
0: ర్యాండమ్ గా అనమాట అక్కడ ఇక్కడ తీసుకుంటూ ఉండాలి. ఆ ఎదుగుదలలో మార్పు ఏమైనా ఉందా లేదా, ఏమైనా చనిపోతున్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలన్నమాట. సాధారణంగా కోళ్ళకి ఏదైనా రోగం వస్తే ఫస్ట్ మనకు ముందు అనుకున్నట్టు మేత తినవండి, నీరు తాగు, మిగిలిన కోళ్లతో కలవకుండా ఒక చోట ఏదైనా కార్నర్కి వెళ్ళి ముడుచుకుని కునుకడం అంటారు, తను కునుకుతో కూర్చుంటుంది, కంట్లోంచి నీళ్లు కారుతాయి, ముక్కులోంచి స్రావాలు కారుతూ ఉంటాయి, నోట్లోంచి చొంగలా కారుతూ ఉంటుంది, రెక్కలు వాల్చేస్తూ ఉంటాయి, రెక్కలు బాగా మెడ అనేది కిందకి వంచేసి ఛాతి భాగం వరకు తెచ్చుకుని నీరసంగా ఉంటూ లోపల పెట్టుకుంటూ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి కనిపించే లక్షణాలు. ఒక దానికి వ్యాధి, ఓహో దీనికి ఏదో వ్యాధి వచ్చింది అనుకోవడానికి రైతు గమనించుకుంటే ఇవి సరిపోతుంది.
1: సాధారణంగా కోళ్ళల్లో ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి?
0: సాధారణంగా కోళ్ళల్లో అండి అన్ని జీవాలకు వచ్చినట్టే ఈ వైరల్ వ్యాధులు కానీ, బ్యాక్టీరియా నుంచి వచ్చేవి కానీ, ఈ శిలీంధ్రాలు ఫంగల్ కానీ, దాని తర్వాత మనకి అంతర్పరాన్న జీవులు నూలు పురుగులు లాంటివి ఉంటాయి అవి, లేకపోతే బయట బాహ్య పరాన్న జీవులు అంటారు, అంటే మనకి ఈ పేలు కానీ, కోళ్ళకు కూడా పేలు కానీ గోమారులు కానీ నల్లు లాంటివి కానీ పడుతూ ఉంటాయి, వాటి వల్ల కూడా రోగాలు అనేవి వస్తూ ఉంటాయండి.
1: ఎక్కువగా ప్రాణాలను తీసేటువంటి జబ్బులు ఏంటి ఈ కోళ్ళలో?
0: ఈ కోళ్ళలో ముఖ్యంగా ప్రాణాలు తీసి వైరల్ జబ్బుల గురించి చూస్తే ముఖ్యంగా రైతులందరికీ పెద్ద నాటుకోళ్ళ పెద్ద సమస్య కొక్కెర తెగులు, దీన్నే కునుకు వ్యాధి అంటారు.
1: వస్తే ఏమవుతుంది?
0: సో ఈ కొక్కెర వ్యాధికి మనకి ఈ పారామిక్సో వైరస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుందండి. సో ఈ వ్యాధి సోకిన కోళ్ళలో ముందుగా కనిపించేది జ్వరం, మేత తీసుకోవు, నీరు తీసుకోవు, ముక్కులోంచి చీమిడిలా పలుచగా కారుతూ ఉంటుంది నీరు. ప్రధానంగా కనిపించేది ఏంటంటే రెట్ట అనేది ఆకుపచ్చ రంగులో వేస్తూ
1: ఉంటాయి,
0: ఇది బాగా గమనించాలి. రెట్ట ఆకుపచ్చ రంగులో వేస్తోంది, పలుచగా వేస్తోంది అనుకుంటే కోడికి కుక్కర తగులు వచ్చినట్టే ఖచ్చితంగా అది. దాని తర్వాత పక్షవాతం వస్తుంది, రెక్కలు పడిపోవడం కానీ, కాళ్ళు పడిపోవడం కానీ ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇది రావడం రావడమే మనకి ఒకేసారి ఒకే ఊరు నిండా వచ్చేస్తుందండి. అంటే ఒక కోడికి వచ్చిందంటే కొంతమంది చెప్తూ ఉంటారు మనకి గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కానీ, మా ఊళ్ళో కోళ్ళు అన్నీ చచ్చిపోయాయండి అని. దాని ముఖ్య కారణం ఇది, గాలి ద్వారా సుమారు 2 కిలోమీటర్ల వరకు ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుందండి. దానికి తోడు ఏంటంటే కాకుల ద్వారా, పావురాల ద్వారా, పిచ్చుకల ద్వారా, గోరింకల ద్వారా ఈ వ్యాధి, అంటే ఈ కోళ్ళ బయట తిరుగుతూ ఉంటే అక్కడ ఇక్కడ ముక్కులు పెడుతూ ఉంటాయి. అందులోనే ముఖ్యంగా వీటికి క్యారియర్స్ అంటారు కదండి,
1: ఈ రోగాన్ని పాకించే
0: పాకించేవి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం తీసుకెళ్లేవి ఇవే అనమాట. వాటి వల్ల ఈ రోగాలు ఎక్కువ వస్తుంటాయి.
1: రాకుండా జాగ్రత్త తీసుకోలేదు,
0: టీకా పద్ధతి పాటించాలండి, టీకాలు వేసుకోవాలి. ఈ వీటికి ఏంటంటే మనకి 5వ రోజు నుంచి 7వ రోజు వయసు ఉన్న కోడి పిల్లలకి కంట్లో గానీ ముక్కులో గానీ ఒక చుక్క లసోటా F1 టీకా అని ఉంటుంది, అది వెయ్యాలి. దాని తర్వాత దీని బూస్టర్ ఏదైతే ఉందో అది 21 రోజులకు వెయ్యాలి. అది కే స్ట్రెయిన్ అని ఉంటుంది. ఈ కే స్ట్రెయిన్ అని టీకా వేసుకుంటే మనకి సుమారు మనకి ఎంతో కొంత వ్యాధి నిరోధక శక్తి అనేది వస్తుంది
1: 21 రోజులకి.
0: దాని తర్వాత ఏంటంటే ప్రతి 6 నెలలకోసారి R2B అనే టీకాని మనం కోళ్ళకి ఇంజక్షన్ రూపంలో ఇచ్చుకోవాలండి.
1: ఇవన్నీ కూడా రైతు కాస్త నేర్చుకుంటూ ఇచ్చుకోవచ్చా, లేకపోతే ఏదైనా పశు వైద్యులు సహాయం చేసుకోవాలా?
0: ఈ కంట్లో ముక్కులో చుక్కలు వేసే పద్ధతి రైతు తన సొంతంగా చేసుకోవచ్చండి. కానీ రైతు పాటించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే టీకా తెచ్చుకుంటున్నారో దాన్ని చల్లగా ఉంచాలి, కోల్డ్ చైన్ పద్ధతి అనేది పాటించాలి. సుమారు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అనే టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే 4 వాటర్ ప్యాకెట్లు ఏమైనా పెట్టుకుని ఐస్ గడ్డలుగా మార్చుకుని దాన్ని ఒక డబ్బాలో, మన హాట్ ప్యాక్లు ఉంటాయి కదండి వాటిలో పెట్టుకుని తెచ్చుకుని
1: రిఫ్రిజిరేటర్ ఉంటే
0: ఇబ్బంది లేదు దాచుకోవచ్చు. కానీ ఒకసారి టీకా కానీ మనం ఓపెన్ చేసి కోళ్ళకి వేసేసిన తర్వాత దాన్ని దాచకూడదు.
1: అంతా ఒకసారి తెలిస్తే మొత్తం వాడేయాలి,
0: వాడేయాలి ఇంకా దాన్ని దాచుకున్న తర్వాత. వాటికి డోసులు ఉంటాయండి, 500 డోసుల నుంచి 1000 డోసుల వరకు మనకి మార్కెట్లో

0: ఇస్తే ఎంతో రేటు ఉండవు, సుమారు 200 కన్నా చాలా తక్కువ రేటు ఉంటాయి అన్నమాట.
1: తక్కువ
0: ఖరీదే కాబట్టి రైతులు పెద్దగా ఖర్చు కూడా ఏమి ఉండదు. సో అన్ని కోళ్ళకి ఒకేసారి వేసేసుకుంటే కనుక మనకి టైం సేవ్ అవుతుంది.
1: ఏ సమయంలో వేసుకుంటే మంచిది?
0: తెల్లవారుజామున, అప్పుడే సూర్య ఉదయిస్తున్నట్టు 6-7 గంటల్లో విడిచే ముందు వేసేసుకుంటే మంచిది.
1: అంటే సంవత్సరంలో ఎండాకాలం వానాకాలం అని ఉంటుంది, అప్పుడే ఏమైనా ఎంచుకోవాలా లేకపోతే లేదా?
0: ఈ జబ్బు ఒకప్పుడు ఎండాకాలంలోనే వచ్చేది, కానీ ఇప్పుడు సీజన్ అనేది లేదు కోళ్ళ జబ్బులకి. ఈ సీజన్ మారినప్పుడే కోళ్ళ జబ్బులు వస్తాయని కాదు, ఇప్పుడు మనకి వేరే చోట్ల పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకి కోళ్ళు తెచ్చుకుంటున్నారు పెంచుకోవడానికి. దానివల్ల ఏమవుతుందంటే ఈ వ్యాధి వ్యాప్తిని తొందరగా జరిగి సీజన్కి సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నాయి అన్నమాట.
1: అంటే మీరు అన్నట్టుగా 5-7 రోజులకి ముందు కంట్లో ముక్కులో కానీ చుక్కలేసుకోవాలన్నా 21 రోజులకి ఏదో
0: బూస్టర్, మేము చెప్పిన 5 రోజులది బూస్టర్ డోసు వేసుకోవాలి
1: 21 రోజులకి. ఇది అయిపోయిన తర్వాత మనం 6 నెలలకు
0: వేసుకోవాలి.
1: ఒకవేళ ముందు 2 వేసుకోకపోయినా,
0: ముందు 2 వేసుకోకపోయినా మన ఈ 6 నెలలకి పెద్ద కోళ్ళకి 3 నెలల వయసు దాటిన కోళ్ళకి ఈ R2B అనే టీకా వేసుకోవచ్చండి. ప్రతి 6 నెలలకు ఒకసారి వేసుకోవాల్సింది.
1: అది పశు వైద్యులు చేత వేయించుకోవాలా లేకపోతే వీళ్ళు వేసుకోవచ్చు?
0: అది ఒకసారి పశు వైద్యులు ఎలా చేస్తున్నారో చూసి గమనించుకుంటే కనుక కొంచెంలో కొంత మనం రైతు కూడా నేర్చుకోవచ్చు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో అండి ఈ నాటుకోళ్ళ పెంపకం మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ లో వచ్చిన ట్రైనీలందరికీ కూడా మనం కోడికి చిన్న చిన్న టీకాలు ఎలా వేసుకోవాలి, ఏదైనా రోగం వస్తే ఇంజక్షన్లు ఎలా చేసుకోవాలి, అది కూడా పశు వైద్యుడి సలహా మేరకు తీసుకున్న మందులు మాత్రమే ఎలా వేసుకోవాలి అనేవి మేము నేర్పిస్తామండి.
1: కుక్కర్ దగ్గర వచ్చినట్టు వాటిని వేరే వాటికి రాకుండా చూసుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా?
0: ముందుగా చేయాల్సింది మనకు లక్షణాలు కనిపించిన వెంటనే కోడిని ఏ రోగం వచ్చినా వేరు చేసేసి ఆరోగ్యంగా ఉన్న కోళ్ళతో గడపకుండా పక్కన పెట్టుకుని వైద్యం అందించుకోవాలండి. సో ఈ కుక్కర్ తగులు ఏదైతే ఉందో అది ఒక వైరల్ జబ్బు, దానికి చికిత్స అనేది కొంచెం కష్టం. కాబట్టి వీటికి
1: రాకుండా
0: చూసుకోవడం అనేది మంచిది.
1: టీకా
0: పద్ధతే బెస్ట్.
1: ఇంకా ఏదైనా ప్రమాదకరమైనటువంటి ప్రాణాంతకమైన జబ్బులు ఏదైనా మనకు కోళ్ళలో వస్తాయి?
0: ప్రాణాంతకం కాదు కానీ కోళ్ళలో మసూచి అనేది బాగా అంటువ్యాధి అండి.
1: ఓహో,
0: మనకు అమ్మవారు వస్తూ ఉంటుంది కదా, కోళ్ళల్లో అమ్మవారు అంటారు, ఫౌల్ పాక్స్ అంటారండి. ఇది నాటుకోళ్ళలో కూడా బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఒక 6 వారాలు వయసు దాటిన కోళ్ళకి బాగా ఎక్కువ కనిపిస్తుంది. దీని ముఖ్య లక్షణం ఏంటంటే ముక్కు మీద, తర్వాత కుప్పిరాల మీద, గెడ్డాల మీద, తర్వాత ఎక్కడైతే ఈకలు ఉండవో ఆ ప్రాంతాల్లో పొక్కులు ఏర్పడతాయి.
1: ఈకలు లేని ప్రాంతాల్లో
0: పొక్కులు ఏర్పడతాయి. ఈ పొక్కులు ఏంటంటే ఒక 2-3 వారాలకి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. అవుతుందండి ఈ పొక్కులు ఏవైతే ఉంటాయో వాటిలోనే ఈ వైరస్ అనేది ఉంటుంది. ఇవి కలిసినప్పుడు మేతలో కానీ ఎక్కడైనా పడినప్పుడు వేరే కోడి తీసుకోవడం వల్ల ఇది వేరే కోళ్ళకు కూడా వస్తూ ఉంటుంది అంటూ వ్యాధి. దీన్ని డ్రై పాక్స్ అంటారు.
1: అంటే ఒకదానికి పాకడానికి
0: ఉపయోగపడుతూ ఉంటుంది అది. ఇంకోటి ఈ ఈగల ద్వారా, దోమల ద్వారా, వాటి ద్వారా కూడా ఈ పొక్కుల మీద దోమ కానీ వాలి పక్క కోడి మీద వాలినప్పుడు కూడా అలా కూడా వస్తూ ఉంటుంది. దీన్ని డ్రై పాక్స్ అంటారు. వెట్ పాక్స్ అంటే నోట్లో వస్తూ ఉంటాయండి, నాలుక మీద, ముక్కు లోపల, గొంతు లోపల, లోపల అవయవాల్లో కూడా వస్తూ
1: ఉంటాయి.
0: తడమ్మవారు కూడా ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఈ నోపు పొక్కులు పుళ్ళైపోయి మేత తీసుకోక నీరసించి చచ్చిపోతూ ఉంటాయి. దీనికి కూడా మనకి నివారణే ప్రమాణం అండి, టీకా వేసుకోవాలి. 4-6 వారాల కోడి వింగ్ వెబ్ ప్రిక్ అనే పద్ధతి ఉంటుంది. అంటే ఏంటంటే కోళ్ళకి రెక్క ఉంటుంది కదండి, రెక్క భాగంలో మనకి ఈ సాలి భూజ ఈ గూడు కట్టుకుంటుంది కదండి, ఆ రకంగా మనకి రక్తనాళాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి వెబ్ రూపాలు. అక్కడ మనకి దానికి ఒక ప్రత్యేకమైన ఒక ఇంజెక్షన్ లాంటి సూది ఉంటుందంటే అది టీకాలో ముంచి అందులో గుచ్చాలన్నమాట. ఆ గుచ్చిన భాగంలో మనకి ఈ టీకా వేసాం కాబట్టి అక్కడ చిన్న పొక్కు వస్తుంది. సో టీకా పనిచేస్తోందని అర్థం అనమాట. ఆ పొక్కు వస్తే పనిచేస్తుందని అర్థం.
1: ఈ శిక్షణ కార్యక్రమంలో
0: ఇవన్నీ మేము నేర్పుతాం. శిక్షణ కార్యక్రమంలో
1: నేర్పుతారు. దీనికి ఇంకా వైద్యం ఏముండదా?
0: దీనికి వైద్యం అంటే ఈ పొక్కులకి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈకలు కానీ అవి వాలి గుడ్లు పెట్టకుండా వేరే బ్యాక్టీరియా వచ్చి వాటికి చేరకుండా పైన యాంటీబయాటిక్ ఆయింట్మెంట్లు, ఈ నియోస్పోరిన్ కానీ నియోమైసిన్ ఆయింట్మెంట్లు కానీ రాసుకోవచ్చండి. రాసుకుంటే తగ్గుతాయి.
1: అంటే ఇది పక్క వాటికి పాకకుండా మనం విడదీసి పెట్టుకోవాలి.
0: ఇదేనండి, పక్క వాటికి పాకకుండా ఉండాలంటే ముందు ఇలా ఏదైనా చిన్న పొక్క కనిపించిన వెంటనే దాన్ని వేరు చేసి పెట్టేసుకోవడం అనేది ఎంతగానో ముఖ్యం అనమాట.
1: ఇంకా ఇతర జబ్బులు ఏదైనా ప్రమాదకరమైనవి, ఇబ్బందికరమైనవి
0: మిగిలిన చెప్పుకోవాలంటే బ్యాక్టీరియా జబ్బులు అండి. గురకలు అంటాం కోళ్ళలో.
1: ఓహో,
0: పిల్లి కూతలు వస్తూ ఉంటాయి, గురకలు వస్తూ ఉంటాయి, కోళ్ళు ఆయాస పడిపోతూ ఉంటాయి. దీనికి చాలా రకాల బ్యాక్టీరియాల వల్ల వస్తూ ఉంటుందండి. ముఖ్యంగా ఇవి ఎప్పుడు వస్తూ ఉంటాయండి, కొరైజా అనే ఒక జబ్బు వస్తుంది.
1: ఓహో,
0: ఈ కొరైజా అనే జబ్బు ఏమవుతుందంటే కోళ్ళకు మొహం వాచిపోవడం, కళ్ళు చుట్టూ వాపు రావడం, ముక్కులోంచి మనకి చీమిడిలాగా నీరు కారడం, ఇది ముఖ్యమైన జబ్బు. సో దీనివల్ల ఏమవుతుందంటే కోడికి మొహం అంతా ఉబ్బిపోయి ఊపిరి తీసుకోలేవు,
1: అందుకే శబ్దం వస్తుంది.
0: శబ్దం వస్తూ ఉంటుంది. ఇదేదైతే గొరక రోగం అంటారు. సో ఇవేంటంటే ఈ శ్వాసకోశ గొట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి చీమిడి వంటి పదార్థం అనేది పేరు

0: పాయింట్ ఉందన్నమాట.
1: వైద్యం ఏం లేదు దీనికి.
0: వైద్యం ఏంటంటే వీటికి ఈ తేమకు గానీ చల్లగాలులకు గానీ కోళ్ళని
1: వేడి వాతావరణం,
0: వేడి వాతావరణం మంచి గాలి వెలుతురు ఉన్న చోట్ల పెట్టాలి. ఏదైతే తేమ గానీ నీరు గానీ చేరకుండా షెడ్ లోకి లిట్టర్ అంటారు కదా, అది చూసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎండ ప్రసరణ అనేది షెడ్ లో బాగుండాలి, గాలి వెలుతురు బాగా రావాలి.
1: టీకా లేదు దీనికి.
0: దీనికి బ్యాక్టీరియాలు చెప్పండి, దీనికి టీకా ఏమీ ఉండదు. వచ్చితే వైద్యం చేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా పశు వైద్యుడి సాయం మేరకు యాంటీబయాటిక్స్ వాడుకుంటే, మనకి జెంటామైసిన్ గానీ సిప్రాఫ్లాక్సిన్ గానీ ఇలాంటి యాంటీబయాటిక్స్ వాడుకుని తగ్గిపోతుందండి.
1: ఇంకా ఏదన్నా ముఖ్యం జబ్బులు ఏమైనా ఉన్నాయా
0: కోళ్ళలో? ముఖ్యంగా కోడి పిల్లల దశలో కొన్ని జబ్బులు వస్తాయండి, దాన్ని కోలీబాసిల్లోసిస్ అంటాం. ఇది ముఖ్యంగా ఏంటంటే చిన్న కోడి పిల్లల్లో 5 నుంచి 6 రోజులు 10 రోజులు వయసు పిల్లల లోపల మరణాలు అవి సంభవిస్తూ ఉంటాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం నీట్నెస్ ఏదైతే శుభ్రత పాటించకపోవడం. ఈ లిట్టర్ అనేది తడిగా ఉండి, ఇప్పుడు కోడి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, నీరు కింద పాడేస్తూ ఉంటాయి, మేత కింద పాడేస్తూ ఉంటాయి, మనం కింద వేసిన ఊక గానీ ఏదైనా ఉంది తడిగా అయిపోయడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. దాని ఈకోలే బ్యాక్టీరియా అని పెరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ కోళ్ళకి తెల్లగా పారుతూ ఉంటాయి కోడి పిల్లలు, నీరసంగా ఒక మూలకి వెళ్ళిపోయి కోడి పిల్లలు చనిపోతూ ఉంటాయి అన్నమాట.
1: ఇకపోతే చివరిగా డాక్టర్ రాజ్ని గారు, కోళ్ల పోషణలో ముఖ్యంగా పరటి కోళ్ల పోషణలో జాగ్రత్తలు ఏమిటి, ముఖ్యంగా మీరు ఇచ్చే సూచనలు ఏంటి రైతు సోదరులకి?
0: కోళ్ల పోషణలో ముఖ్యంగా ఏంటంటే మీరు పాక్షిక సాంద్ర పద్ధతిలో పెంచినప్పుడు ఒక పూట ఖచ్చితంగా మనము దాణా అనేది పెట్టుకోవాలండి. దాణా అంటే సాధారణంగా రైతులు నూకలు వేస్తూ ఉంటారు, లేకపోతే వడ్లు వేస్తూ ఉంటారు,
1: ఏది
0: దొరికితే అది వేస్తూ ఉంటారు. కానీ సంపూర్ణ మేత అనేది ఉండాలి. ఒక పూట బయట తిరిగినా కూడా ఒక పూట మీరు మంచి మేత పెట్టుకుంటే
1: బలంగా ఉండాలి,
0: బలంగా ఉంటాయి, చూడ్డానికి కూడా అందంగా ఈకలు అది మెరుస్తూ నీట్గా ఉంటాయి, బరువు బాగా పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే కొంచెం రేటు కూడా బాగా పలుకుతుంది. మీరు సంతలో తీసుకెళ్ళి అమ్మినా కూడా మిగిలిన కోళ్ళతో పోల్చుకుంటే ఈ కోళ్ళు కొంచెం ఉంటాయి, బరువు పట్టుకున్నా కూడా బరువుగా ఉంటాయి, గుల్లగా ఉండకుండా కొనుక్కుంటారు. కాబట్టి ఏంటంటే వీటిలో ముఖ్యంగా చేయాల్సింది, మొక్కజొన్న అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీకు తక్కువ రేట్లలో దొరికి ఏదైనా చిరుధాన్యాలు వేసుకోవచ్చు, నూకలు వేసుకోవచ్చు. ఖచ్చితంగా రొయ్య పొట్టు కానీ చేప పొట్టు కానీ ఏది తక్కువ రేటు దొరికితే అది తక్కువ వేసుకుని గుడ్డు పెంక్ పొడి కూడా వేసుకుంటే మనకి పెట్టి గుడ్డు కూడా గట్టిగా పెడుతుంది. ఇలాంటి పద్ధతులు పాటించాలండి.
1: డాక్టర్ విజయరాజ్ని గారు, ముఖ్యంగా పెరటి కోళ్ళ పెంపకం సంబంధించి రైతులు తెలుసుకోవాల్సిన అనేక అంశాలు చాలా వివరంగా తెలియజేశారండి. ముఖ్యంగా వ్యాధుల నుంచి కోళ్ళను ఎలా కాపాడుకోవాలి, టీకాలు ఎంత ప్రాధాన్యత ఉన్నవి అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: విన్నారు కదా, పెరటి కోళ్లలో ప్రధాన ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలు. ఈ అంశంపై డాక్టర్ జిఎస్ విజయరాజ్ని గారితో పరిచయ కార్యక్రమం. ఇప్పుడొక జానపద గీతం వింటారు.

0: అప్పనా, ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చి పడింది.
1: ఏంది చిటమా?
0: నారుకుళ్ళు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, ఈ తెగుళ్లతోటి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకన్నిటికీ ఒక మార్గం చెప్పు.
1: ఖచ్చితంగా చెప్తా, ఒక మంచి మార్గం ఉంది, వింటావా? ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్ర నాశిని తెచ్చుకొని ఒక కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాములతో విత్తనం శుద్ధి చేసుకో. అలాగే 2 కిలోలు తెచ్చుకొని 100 కిలోల పశువుల పెండ ఒక 5 కిలోలు వేపపిండితో కలిపి ఒక 10 రోజులు బాగా మాగబెడితే దాన్ని తీసుకెళ్లి భూమిలో కలిపేవానికి ఎకరా భూమిలో లోపల ఉన్నటువంటి రోగాలు కలిగించే సూక్ష్మజీవులన్నీ ఈ బూజులన్నీ చచ్చిపోతాయి.
0: అంటే ఇప్పుడు నాకు ఈ వేరుకుళ్ళు, కాండం కుళ్ళు ఇవన్నీ పోతాయంటావు? అయితే అలాగే చేస్తా అప్పన్నా.
1: ఖచ్చితంగా చెయ్యి.
2: ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. ఆమ్దాల్ వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సుస్థిర వ్యవసాయానికి సమగ్ర పోషక యాజమాన్యం గురించి అందించిన కొన్ని సూచనల గురించి విందాం. సమగ్ర పోషక యాజమాన్యంలో చెప్పుకోదగ్గ కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే, సేంద్రియ ఎరువులు, పంటల అవశేషాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల వ్యర్థాలు, పచ్చిరొట్ట ఎరువులు, పప్పుజాతి పంటలు వేయడం, జీవన ఎరువులు, అలాగే రసాయన ఎరువులు. సేంద్రియ ఎరువులు అంటే కోళ్ళ ఎరువులు, వేరుశనగ చెక్క, పంది పెంట, వేప పిండి, ఆముదం పిండి, కానుగ పిండి, వర్మీ కంపోస్ట్, మేకల ఎరువు, ఎముకల పొడి, ఇవన్నీ సేంద్రియ ఎరువుల కోవకు చెందినవే. ఇవి వాడడం వల్ల భూమికి పోషకాలను పట్టించే శక్తి పెరుగుతుంది. మొక్కలకు అవసరమైన అన్ని పోషకాలు సమీకృతంగా అందుతాయి. అలాగే నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం కూడా పెరుగుతుంది. భూమికి చేరిన అనేక విష అవశేషాలు త్వరగా విచ్ఛిన్నమవుతాయి. ఇప్పుడు పంటల అవశేషాల విషయానికి వస్తే, మనం పంట కోసిన తర్వాత మిగిలి ఉండే పదార్థాలంటే గడ్డి, ముళ్ళు, దుబ్బులు, ఆకులు, ఇవన్నీ పంట అవశేషాల కిందకు వస్తాయి. వీటిని నీళ్ళలో తొక్కివేయడం, కంపోస్ట్ చేయడం ద్వారా భూభౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మెరుగుపడి భూసార స్థిరీకరణకు, తద్వారా పంట దిగుబడులు పెరగడానికి వీలవుతుంది. మిగిలి పదార్థాలతో వర్మి కంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ వ్యర్థాలంటే వరి పొట్టు, తవుడు, చెరుకు పిప్పి, ప్రెస్ మడ్, పండ్లు కూరగాయల తాలూకా వ్యర్థాలు, రంపపు పొట్టు లాంటివన్నీ కంపోస్ట్గా మార్చి సక్రమంగా వినియోగించుకుంటే భూమికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే పచ్చిరొట్ట ఎరువులు. పచ్చిరొట్ట ఎరువులు సమగ్ర ఎరువుల యాజమాన్యంలో చాలా ముఖ్యమైనవి. ముఖ్యమైన పచ్చిరొట్ట ఎరువులు పప్పు

0: పతికి చెందిన పెసర, అలసంద, మినుము, పిల్లిపెసర వంటివి. పచ్చిరొట్ట ఎరువులు వాడటం వల్ల భూమిలో సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెంది వాటి చర్యలకు లాభదాయకంగా కూడా ఉంటుంది. అలాగే భూమికి తగినంత సేంద్రియ పదార్థం అందుతుంది. రొట్ట కులినప్పుడు విడుదలయ్యే ఆమ్లాల ద్వారా నేల క్షారత కూడా తగ్గుతుంది. లెగ్యూమ్ జాతి పచ్చిరొట్ట పంటలు గాలిలోని నత్రజనిని బుడిపెల రూపంలో స్థిరీకరించి పొలంలో కలియదుండడం వల్ల భూసారాన్ని పెంచుతుంది. అలాగే పప్పుజాతి పంటలు నీళ్ళలోని నత్రజన్ని నైట్రేట్ రూపంలో మార్చి పంటకు అందిస్తాయి. ధాన్యాలు, నూనె గింజలు పంటల ముందు పప్పుజాతి పంటలను వేసే క్రమంలో భాస్వరం ఎరువులను పప్పుజాతి పంటకు వాడినప్పుడు పంటల దిగుబడులు పెరగడమే కాక భూమిలోని మిగులు భాస్వరం తర్వాత విత్తన, నూనె గింజలు, ధాన్య పంటలకు ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అలాగే జీవన ఎరువులు. ఈ జీవన ఎరువులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుంచి అందించే గుణం కలిగి ఉంటాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లు, విటమిన్లు అందిస్తాయి. వీటిని వాడడం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేరకు తగ్గించుకుని ఎరువుల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఎసిటోబ్యాక్టర్, అజోస్పైరల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా, బ్యాసిల్లస్, వీటన్నిటినీ జీవన ఎరువులు అంటాము. అలాగే రసాయన ఎరువులు అంటే యూరియా, డిఏపి, ఎంఓపి వీటన్నిటినీ రసాయన ఎరువులు అంటామన్నమాట. ఈ విధంగా సమగ్ర పోషక యాజమాన్యంలో మనం రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులను కూడా వాడడం వల్ల ఎరువులకి అవసరమయ్యే ఖర్చు తగ్గి పంటకు కావలసిన ఎరువులను అందిస్తూ మంచి దిగుబడిని కూడా సాధించవచ్చు.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: కిసాన్ వాణి. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమం ముందుగా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి చక్రీ పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇదే కార్యక్రమంలో 8 గంటలకు సంస్కృత ప్రసంగం శీర్షికన కాళిదాసు మేఘదూతం ప్రాచీన భారతీయ

0: నాగరికతకు నాగరికతకు సాక్ష్యం. డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: స్వర్మాలిక్ కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట పాడి పంటల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇదే ప్రసారంలో 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

రేపటి ప్రసారంలో మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో చోడవరం శ్రీవల్లి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 చోడవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: మణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి సంస్కృత ప్రసంగం కార్యక్రమంలో కాళిదాసు మేఘదూతం ప్రాచీన భారతీయ నాగరికతకు సాక్ష్యం ఈ అంశాన్ని గురించి డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం వింటారు.
1: నమస్తే శ్రోతారః, రేడియో ద్వారా సర్వేభ్యః హృదయపూర్వకం స్వాగతం. అహం డాక్టర్ డి కోటేశ్వరరావః అస్మి. అద్య అస్మాకం విశేష కార్యక్రమే కాళిదాసస్య మేఘదూతం ప్రాచీన భారతీయ సభ్యాయాః సాక్ష్యం. ఇత్యస్మిన్ విషయి విస్తరేణ జ్ఞాస్యామః. అస్మాకం మానవజీవనం ప్రకృత్యా సహ అవిభాజ్యేన బంధనేన బద్ధం అస్తి. వర్షంతి మేఘాః, పుష్పైః శోభమానాని కాననాని, గర్జంతి పర్వతాః, ప్రవహంతి నద్యాః, ఏతాని సర్వాణి హృదయస్పర్శిని శాశ్వతాని సౌందర్యాన్ని యాని కాలస్య ప్రవాహేపి.

0: संस्कृतम् अस्माभिः केवलं काव्यं न अपि तु भारतदेशस्य इतिहासकाव्यं दार्शनिकग्रन्थः पर्यावरणमार्गदर्शिका च अपि पठितव्यम्। एषः एव कालिदासस्य अस्माकं ऋषीणां प्राचीनभारतीयसभ्यतायाः च शाश्वतः सन्देशः। ఈరోజు మన సంస్కృత ప్రసంగంలో మహాకవి కాళిదాస విరచిత మేఘదూతం ప్రాచీన భారతీయ సంస్కృతికి సాక్ష్యం అనే అంశంపై నేను మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. మనిషి జీవితం ప్రకృతితో విడదీయరాని బంధం కలిగి ఉంది. మహాకవి కాళిదాసు రచించిన మేఘదూతం కేవలం ప్రేమకథ మాత్రమే కాదు, అది భారతదేశపు ప్రకృతి వైభవానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు అద్దం వంటిది. కుబేరుని శాపం వల్ల భార్యావియోగం అనుభవిస్తున్న యక్షుడు వర్షాకాలపు మేఘాన్ని చూసి దానిని దూతగా చేసుకొని తన భార్యకు సందేశం పంపు సందర్భమే మేఘదూతం యొక్క సారాంశం. ఇది రామగిరి అనే ప్రాంతం నుండి ప్రారంభమై హిమాలయాల వరకు కొనసాగే సుదూర యాత్ర. ఇది భారతదేశం యొక్క యాత్రగా కూడా చెప్పవచ్చు. యక్షుడు మేఘానికి చూపిన ప్రతి ప్రదేశం, ప్రతి పర్వతం, ప్రతి నది మన సంస్కృతిలోని ఒక భాగం. కాళిదాసు వర్ణించిన ప్రకృతి కేవలం అలంకారం కాదు, అది మన జీవనాధారం. ఈ శాశ్వత సౌందర్యాలను మహాకవి కాళిదాసు తన మేఘదూతంలో అద్భుతంగా వర్ణించారు. కాళిదాసు మేఘదూతం అనే కావ్యం ద్వారా మనకు అందించిన అసలు సందేశం ఎంతో లోతైనది. ప్రకృతిని, సంస్కృతిని కాపాడుకోవటం ఎంతో ముఖ్యమని, అది మన భవిష్యత్ తరాల కోసం మరియు ఆధ్యాత్మిక వారసత్వం కోసం అని తెలియజేశారు. ప్రియమైన రేడియో శ్రోతలారా, మేఘదూతంను కేవలం కవిత్వంగానే కాక అది ప్రకృతి యొక్క ప్రేమను తెలిపే గొప్ప గాథగా అర్థం చేసుకుందాం. మన సంస్కృతికి, పర్యావరణానికి శాశ్వత సందేశమిచ్చేదే మేఘదూత మహాకావ్యం. ధన్యవాదాలు.
1: మీరింతవరకు కాళిదాసు మేఘదూతం ప్రాచీన భారతీయ నాగరికతకు సాక్ష్యం ఈ అంశాన్ని గురించి డాక్టర్ డి కోటేశ్వరరావు గారి సంస్కృత ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

రేపటి ప్రసారంలో సాయంత్రం 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కాఫీ తోటల్లో భూసార పరీక్ష కొరకు మట్టి నమూనా సేకరణ మరియు భూసార సంరక్షణ పద్ధతులు ఈ అంశాన్ని గురించి శ్రీ ఆర్ నాగేశ్వరరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం కూడా ఉంటాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. విద్యార్థులు వికసిత భారత ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులు కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు జరిగిన బస్సు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. వార్తల వివరాలు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు

0: విద్యార్థులు వికసిత భారత ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఐఐటి ఢిల్లీ విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలను కేంద్ర బిందువుగా ఉంచుకోవాలని, తమ చర్యలు దేశంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తాము ప్రశ్నించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి తరం ఆ సమయానికి సంబంధించిన నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కొంటుందని, తనదైన దేశ బాధ్యతను మోస్తుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती है और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे
0: అదేవిధంగా దేశంలో ఆవిర్భవిస్తున్న నూతన రంగాలు యువతకు నూతన అవకాశాలను అందిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో పోల్చుకోవద్దని, అభివృద్ధి చెందేందుకు ప్రతిరోజు శ్రమించాలని విద్యార్థులను కోరారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్ల వంటి రంగాలను ఆయన ఉదహరిస్తూ, భారత్ అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్త సాధించే దిశగా పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రయాణం వికసిత్ భారత నిర్మాణానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: సెమీకండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామ్నే హై. జబ్ హమ్నే ఇస్ దిశా మే కదమ్ బఢాయా తో కుచ్ లోగో నే సవాల్ ఉఠాయే. కహా గయా భారత్ యే నహీ కర్ పాయేగా, లేకిన్ ఆజ్ పెహ్లీ సెమీకండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ శురూ హో చుకా హై ఔర్ మే సాఫ్ మాన్తా హూ చీప్ సే లేకర్ కే షిప్ తక్ సబ్ కుచ్ యహీ పర్ ఆప్ హీ కే హాథో సే బనేగా. ఔర్ కహీ కోయి యువా పూరే ఆత్మవిశ్వాస్ సే కహ్ రహా హై ఫస్ట్ ఇన్ మై బ్లడ్ లైన్ టు మేక్ అ చీప్ ఇన్ ఇండియా.
0: న్యాయ వ్యవస్థను ఆశ్రయించలేని ప్రజలకు న్యాయం అందించడమే నిజమైన న్యాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఇండోర్లో ఈరోజు జరిగిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా వెస్ట్ జోన్ ప్రాంతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలన్నారు. సాంకేతికత దూరాలను తగ్గించి న్యాయ సహాయాన్ని విస్తరించడంలో ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని తెలిపారు. చట్టపరమైన అవగాహనను సంక్లిష్టమైన చట్టపరమైన పదజాలంలో కాకుండా ప్రజలకు అలవాటైన భాషలోనే తెలియజేయాలని సూర్యకాంత్ పేర్కొన్నారు. ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NUCFDC నూతన కార్యాలయ భవనాన్ని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రెసిలియన్స్ అనే అంశంపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించడంతో పాటు 6 సహకార బ్యాంకుల ప్రతినిధులను అమిత్ షా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార బ్యాంకులు కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఉద్దేశించినవని పేర్కొన్నారు. అన్ని సహకార బ్యాంకులు అంబ్రెల్లా సంస్థలో సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ SOCలో చేరాలని పిలుపునిచ్చారు. సమృద్ధి భారత్ను నిర్మించాలంటే భారతీయులు స్వయంగా సమృద్ధి చెందాలని అమిత్ షా తెలియజేస్తూ,
2: మేరా జో కోఆపరేటివ్ కా సమజ్ హై బడా వ్యాపార్ కర్నే కే లియే ఛోటే ఛోటే లోగో కీ కోఆపరేటివ్ బనాకర్ ఛోటీ పూంజీ సే బహుత్ బడీ పూంజీ నిర్మిత్ కర్కర్ బడా వ్యాపార్ కియా జా సక్తా హై. అమూల్ ఆజ్ 1,25,000 కరోడ్ కా వ్యాపార్ కర్తా హై. ఇప్కో, క్రిప్కో ఏక్ జమానే మే లిజ్జత్ పాపడ్, ఏ కిసీ మే భీ पूंजी का निवेश 50 रुपया से ज्यादा नहीं है और आज अमूल विश्व का खाद्य पदार्थों का सबसे ज्यादा लोकप्रिय ब्रांड व्यापार कर रहा है.
0: నావికుల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర నౌకాయానం, ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ స్పష్టం చేశారు. ముంబైలో ఈరోజు జరిగిన నావికుల భద్రత, రక్షణ, సంక్షేమం జాతీయ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి, ప్రపంచంలోనే అగ్రగామి నావిక దేశాల్లో ఒకటిగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర డిజిటల్ మ్యారిటైమ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ఈ సముద్రను కూడా ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యూపీఐ సేవలు వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతాయని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా PCI ప్రకటించింది. భారతీయులందరూ ఎలాంటి లావాదేవీ రుసుములు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని బీసీఐ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. యూపీఐ విశ్వసనీయతను కాపాడేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు

0: ఎన్సిపిఐ ఆర్బీఐలు సాంకేతికత, సైబర్ భద్రత, మోసాల నిరోధం ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెడుతున్నాయని పీసీఐ తెలిపింది. వ్యాపారులు చెల్లింపుల సేవా సంస్థల మధ్య జరిగే వ్యాపార ఒప్పందాల ఆధారంగా వర్తించే మర్చెంట్ సర్వీస్ ఛార్జీల వలె వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పీసీఐ స్పష్టం చేసింది. యూపీఐ అనేది ప్రతిరోజు మిలియన్ల మంది పౌరులు ఉపయోగించే అత్యంత కీలకమైన జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయంగా మారిందని పీసీఐ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఒక ప్రైవేటు బస్సు ప్రమాదంలో 7 మరణించగా మరో 11 మంది గాయపడ్డారు. చురా శాసనసభ నియోజకవర్గంలోని తిస్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగఢ్ వద్ద చలువంచ్ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైరాగఢ్ నుండి చంబా వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు చలువంజ్ మోర్ వద్ద రోడ్డు దిగి కింద ఉన్న మరొక రోడ్డుపై పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. గాయపడిన వారిలో 6 మెరుగైన వైద్య చికిత్స కోసం చంబాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చంబా పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ సక్లాని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఓనం పండుగ సందర్భంగా రైల్వే శాఖ కేరళ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక రైలు సేవల సంఖ్యను 112 పెంచింది. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కేరళకు నడుపుతున్నారు. పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం పండుగ రద్దీని తగ్గించడానికి 14 నుండి సెప్టెంబర్ 6 మధ్య రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నడపనుంది. తూర్పు ప్రాంత రాష్ట్రాలలో కూడా ఓనం ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. భారతదేశం అధ్యక్షతన భోపాల్ నగరంలో ఈరోజు 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో భోపాల్ డిక్లరేషన్ను ఆమోదించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా మొత్తం 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాత్రికేయులతో మాట్లాడుతూ సాంస్కృతిక సహకారానికి భోపాల్ సమావేశం ఒక ఆచరణాత్మకమైన భవిష్యత్ దృక్పథంతో కూడిన కార్యాచరణను అందించిందని చెప్పారు. సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దక్షిణ కొరియాలోని అసన్లో జరుగుతున్న కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ అస్మితా చాలిహా మహిళల సింగిల్స్ ఫైనల్కు చేరుకుంది. ఈరోజు జరిగిన సెమీఫైనల్లో అస్మిత మరో భారత క్రీడాకారిణి రక్షిత రామరాజన్ను 21-13, 16-21, 21-13 తేడాతో ఓడించింది. వాతావరణం. రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విద్యార్థులు వికసిత్ భారత్ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులు కేవలం లాభాలను అర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి MM కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట.

0: విరామ సంగీతం వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఏ ఆకాశవాణి హై సంగీత్ కే అఖిల భారతీయ కార్యక్రమం మే ఆజ్ హమ్ ఆప్కు సున్వానే జా రహే హై శ్రీ గిరిమల్లప్ప భజంత్రి కా శహనాయి వాదన్. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి శహనాయికి ప్రారంభిక శిక్ష శ్రీ రంగాచారి కాకండికి సే ప్రాప్త్ కి. ఉస్కే బాద్ శ్రీ చన్వీర్ బన్నూర్ కే మార్గదర్శన్ మే లగాతార్ 9 వర్ష తక్ శహనాయి వాదన్ కి ఉచ్చ శిక్ష ప్రాప్త్ కి. శ్రీ చన్వీర్ బన్నూర్ డాక్టర్ పండిత్ పుట్రాజ్ గవాయికే ప్రముఖ శిష్యతే. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి కై పురస్కారం సే సమ్మానిత్ కియే జా చుకే హే, జైసే కి కళాశ్రీ పురస్కార్, కర్ణాటక రాజ్యోత్సవ పురస్కార్ ఇత్యాది. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి దేశ విదేశ్ కే కై ప్రముఖ సంగీత సమ్మేళన్ మే అప్నా శహనాయి వాదన్ ప్రస్తుత్ కర్ చుకే హే. ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే ఆప్కే సాత్ తబ్లే పర్ శ్రీ మలే మలేష్ హుగార్ దేశాయి కల్లూర్ సాథ్ దే రహే హే.
2: This is Akashvani. In tonight's National Program of Music, we bring you a Shahnai recital by Shri Girimallappa Bhajantri. Shri Girimallappa Bhajantri started his initial training in Shahnai from Shri

0: Shah. The Home Minister highlighted the importance of collaboration with the National Forensic Science University in tackling cyber and financial crimes. The Home Minister also launched a security operations centre, which will provide a round-the-clock cyber surveillance and security support to urban cooperative banks. The government today announced a series of strategic memoranda of understanding, MOUs, with key industry leaders and ecosystem enablers, which are Cash-Free Payments, Darwin Dynamics, Vultr India, Cars 24, and the Council for Startup India, CSI. The MOUs have been signed by Ministry of Commerce and Industries Department for Promotion of Industry and Internal Trade, DPIIT. The Ministry of Commerce and Industry informed that the MOU signed with Cash-Free Payments aims to strengthen digital infrastructure support for startups. The MOU signed with Vultr India Private Limited focuses on strengthening the technology infrastructure available to DPIIT-recognized startups. Union Minister of Parliamentary Affairs Kiran Rijiju has welcomed the demand of Shiromani Akali Dal for immediate implementation of the Women's Reservation Bill in the country. In a social media post, Mr. Rijiju said that everyone must come together to empower women with a fair and equitable delimitation that ensures equal representation. Iranian President Masoud Pezeshkian has reaffirmed Tehran's commitment to diplomacy to safeguard the country's national interests, while asserting that Iran will not be forced to surrender. In an interview published on his official website, Mr. Pezeshkian defended his government's decision to negotiate with the United States and sign a Memorandum of Understanding, MOU, aimed at ending the war. He said Iran would honor its commitments as long as Washington fulfills its obligations under the agreement. He added that Tehran would have no obligation to continue the process if the United States fails to meet its commitments. Earlier, US President Donald Trump had expressed confidence that the conflict with Iran could end soon. Indian shuttler Ashmita Chaliha will take on China's Qiu Han in the women's singles final of the Korea Masters Badminton Tournament in Asan tomorrow morning. Ashmita reached the final after defeating fellow Indian Rakshita Ramraj 21-13, 16-21, 21-13 in the semi-final today. And that is the end of this news bulletin.
1: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం రచన శ్రీ గురుజాడ అప్పారావు గారు, సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మహాసౌరం సన్నిధి గీతాలు ఉంటాయి. 6:30 చింతన వ్యాఖ్యాత రెవరెండ్ ఉరం ఇంజ్రాయిల్ రాజు. 6:35 పొలం పనులు. 7:15 ఈ మాసపు పాటు ప్రసారమవుతుంది రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. అనంతరం ఉదయ సమీరాలు కార్యక్రమంలో యానివర్సరీ ఆఫ్ కకోరి ఇన్సిడెంట్ గురించి వివరాలు, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్య నటుడు రేలంగి వెంకటరమయ్య గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు ఎల్లాపగడ సుబ్బారావు గారి వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు, అనంతరం లేఖావళి, శ్రోతలుత్తరాలకు సమాధానాలు, పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ రచన కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి. 10:30 ఆప్కి మన్ పసంద్. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ జాకా విక్రమ్దేవ్ గారు పాడిన కొన్ని భక్తి గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ హెచ్ రామ్చరణ్ వైలిన్, శ్రీ ఏ ఆనంద శ్రీహరి మృదంగం. 12:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో చోడవరం శ్రీవల్లి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 చోడవరం మండల పరిషత్ ప్రాథమిక విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 తెలుగు నాటకం విజయవాడ కేంద్రం నుంచి. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కాఫీ తోటల్లో భూసార పరీక్ష కొరకు మట్టి నమూనా సేకరణ మరియు భూసార సంరక్షణ పద్ధతుల గురించి శ్రీ ఆర్ నాగేశ్వరరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారం కూడా ఉంటాయి. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:30 జాతీయ వార్త.

తెలుగులో రాత్రి 10 గంటలకు రవివాసరి అఖిల భారతీయ సంగీత్ సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తెలను మధ్యన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 5.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌరు విమానాశ్రయం మధ్యన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉండి ఒక దప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల్లో ఎటువంటి వాతావరణ హెచ్చరికలు లేవు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:13 దాటి 12 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్పై ఈనాటి మీడియం వేవ్ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.